శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 16వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 6వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. శ్రోతలు వింటున్నారు భక్తి రంజిని కార్యక్రమంలో. ఇప్పుడు విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: భక్తి అంచనీ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని భక్తి గీతాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి రించిని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో కె నరేష్ రావు గారి హితోక్తులు వింటారు. వినే ముందుగా ఈ ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మొండివాడు రాజు కంటే ఘనుడు అని మనకు ఒక సామెత ఉన్నది. మూర్ఖునికి తనకు తెలియదు, ఎవరు చెప్పినా వినడు. పరివర్తనతో మనిషి మనీషి అవుతాడు. మార్పు అనేది మానవ వికాస దశలో అనివార్యం, దాన్ని ఆహ్వానించాల్సిందే. మంచి అనేది మనకైనా తెలియాలి, లేదా నలుగురు చెప్పిందైనా వినాలి. ఇలా చేయని వాళ్ళని మూర్ఖులుగా లోకం వ్యవహరిస్తున్నది. మూర్ఖత్వం వలన సర్వం కోల్పోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. నేను మారుతాను అని సంకల్పించుకున్న వారికి చెప్పవచ్చును, కానీ నేను ఇంతే, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటే కష్టం. బలవంతం చేసో, ఒత్తిడి తీసుకువచ్చో మూర్ఖులను మార్చలేము. గుర్రాన్ని చెరువు వద్దకు లాక్కెళ్ళగలము, కానీ నీళ్లు తాగించగలమా అనే మాట ఒకటి ఉండనే ఉన్నది. మనిషి 20 ఏళ్లకు యవ్వనవంతుడవుతాడట, 30 ఏళ్లకు బుద్ధిమంతుడవుతాడంట. ఈ 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా మారకపోతే ఇంకా జన్మలో ఎప్పుడు మారడు అని అంటూ ఉంటారు. వేమన గారు మూర్ఖుల గురించి ఏమంటాడంటే, పొట్ల కాయను తెచ్చి పొడవు త్రాటను గట్ట, వంక లేక లీల పెరిగినట్లు కుక్క తోకకు గట్ట కుదురునా చక్కగా విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే పొట్లకాయకు మారే స్వభావం స్వతహా ఉన్నది కాబట్టి దానికి రాయిని కట్టినట్లయితే చక్కగా పెరుగుతుంది, కానీ అదే రాయిని తీసుకొచ్చి పొట్లకాయ ఎలాగైతే పెరిగిందో కుక్కతోక కూడా సరిగ్గా అవుతుందని చెప్పి కుక్కతోక కట్టినట్లయితే మరి ఎలా అవుతుందని దీని భావం. సుభాషితకారుడు ఇంకో అడుగు ముందుకేసి, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు,

0: కవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని అంటాడు. అనగా ఇసుకలో నుండి నూనెను కూడా తీయవచ్చును, మృగతృష్ణ అనగా ఎండమావిలో నీరు కూడా త్రాగవచ్చును, కుందేలుకు కొమ్మును సాధించవచ్చును, కానీ మూర్ఖుల మనస్సులను మాత్రం మనం సంతోష పెట్టలేమని. అంటే అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యాలు చేయవచ్చు, కానీ మూర్ఖులను మాత్రం ఏమాత్రం మార్చలేమని దీని భావంగా మనం గ్రహించవచ్చును. సుభాషితకారుడే మకర ముఖాంతరవస్తమగు మాణికమున్ పెకిలింపగవచ్చు, చలదూర్మిక నికరమైన మహోధది దాటవచ్చు అంటాడు. ముసలి నోటిలో ఉన్నటువంటి మాణిక్యానైనా తీసుకోవచ్చునట, మహా ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే మహానదినైనా దాటవచ్చునట, కానీ మూర్ఖుని యొక్క మనసును మాత్రం మార్చడం ఎవరికీ సాధ్యం కాదు అని అంటాడు. అయితే పెద్దల ఈ మాటల నుండి గ్రహించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఒకప్పటి రోజులు లేవు, వేగం వేగం అంతటా పోటీ ప్రపంచమే. నేను మారను అంటే చేసేదేం ఉండదు తోసుకుపోవడం తప్ప. కావున మనల్ని మనం అర్థం చేసుకుంటూ అవసరమైన మార్పును ఆహ్వానిస్తూ ఆచరిస్తూ అందరితో కలిసి ఉంటేనే మనుగడ, లేదంటే అంతే సంగతులు.
1: శ్రోతలింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో కె నరేష్ రావు గారు అందించిన హితోక్తులు విన్నారు. మనకున్న ఏకైక గురువు అనుభవం మాత్రమే. మన జీవితం అంతా మనం మాట్లాడవచ్చు తర్కించవచ్చు, కానీ అనుభవించేంత వరకు మనం ఒక సత్యాన్ని అర్థం చేసుకోలేవు అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రే హౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ద క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

0: ఆంధ్ర దేశంలోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం సుఖపడతామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని మన యాసని మనం మర్చిపోకుండా పది కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన ప్రధాన ప్రాణాల వారు కూడా తెలుగు భాష యొక్క సరస్సుని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి బాధ్యతని మనందరూ తీసుకోవాలి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని

0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ది, అలాగే నాలుగో త్రైమాసికంలో 7.8% నమోదు కావటం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్దిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు 2047 నాటికి వికసిత భారత నిర్మాణ లక్ష్య సాధనలో మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్దికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ గాని, ఆక్వా కల్చర్ గాని, మనకున్నటువంటి రోడ్ కనెక్టివిటీస్ కానీ, రైల్వే కనెక్టివిటీస్ కానీ, టూరిజం గాని, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వామ్యం చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణ కూడా ఇవాళ దానికి ఒక ప్రణాళిక బద్దంగా టీం వర్క్
0: చేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో 100,000 ఇళ్లకు, రాష్టంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు GO 77 ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
2: వేకెన్సీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్ కి ఈదమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీనివల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్ కి 10%. ఈ మార్పు వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అన్నమాట.
0: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రాష్ట వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకై పరిమితమైందని రాంబాబు

విమర్శించారు. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 రోజులు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి జంబేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: मूल्यांकितुं गैस सैंपलिंग इति प्रतिचयनस्य कार्यं करोति। अन्ताराष्ट्रिय पर्यावरण दिवसावसरे श्रीपुरी महोदयेन नवदिल्ल्यां फ्लेक्स इंधन वाहनेभ्यः E85 इंधनस्य शुभारंभो विहितः। केन्द्रीय गृहमंत्री अमित शाह ह्यः अब्रवीत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आर्थिक परिष्काराणां लक्ष्यस्य अन्तर्गतं भारतस्य विकास यात्रा देशस्य आर्थिक समृद्धिं अविरतं वर्धयति। अस्मिन् आर्थिक वर्षे पंजीकृतं 7.7% जीडीपी विकासं निर्दिश्य श्री शाहः प्रावोचत् यत् एषा उपलब्धिः गत द्वादश वर्षेषु भारतस्य अर्थव्यवस्थया सुदृढतां प्रकटयति। अथ च क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान दलयोर्मध्ये स्पर्धा अद्य न्यू चंडीगढ़स्य मुलानपुर स्थिते महाराजा यादवेन्द्र सिंह अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडांगणे आरप्स्यते। अस्यां स्पर्धायां शुभमन गिलः भारतीय दलस्य नेतृत्वं विधास्यति। क्रीडेयं भारतीय समयानुसारं प्रातः 9:30 आरप्स्यते। पुरुषानां अंडर 18 इति अष्टादश एशिया कप हॉकी प्रतियोगितायाः उपांत्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंतरालेन पराजितम्। अपरतः महिलानां अष्टादश एशिया कप प्रतियोगितायाः उपांत्य स्पर्धायां चीन देशेन भारतीय दलं पराजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమాచారాలకు వింటారు సమాచారాలు
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:20
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800420223

ప్రసార విశేషాలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఈ రోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రభుత్వ గీతంతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు వినవచ్చు. అలాగే 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు ఇచ్చే సలహాలు వినవచ్చు. కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు రెండవ భాగం వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం వేరం రాజు గారు, డి వరలక్ష్మి గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజు గారు. ఇక ఈ ఉదయం 9:00 నుంచి 10:00 వరకు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినిమా పాటల కార్యక్రమం హృదయ రాగాలు ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 10:30 నుంచి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు, తెలుగులో వార్తలు వినవచ్చు. 12:30 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఇక మధ్యాహ్నం 3:00 నుంచి 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి

ఇక సాయంకాలం 5 గంటలకు తిరిగి రాత్రి 8 గంటలకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది అభిరుచి. 5 గంటల 30 నిమిషాలకు తిరిగి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు లలిత సంగీతం వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు రంగస్థల కార్యక్రమంలో కాంతమతి చరిత్ర చింది యక్షగానం వినిపిస్తారు చింతల సాయన్న బృందం గారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 8 గంటలకు ప్రసార వివరాలు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు సినిమా పాటలు వింటారు. ఇక 8 గంటల 45 నిమిషాలకు రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 9 గంటలకు తిరిగి రాత్రి 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. 11 గంటల 10 నిమిషాలకు 12 ఏళ్ల ప్రభుత్వ పాలనలో భాగంగా యువశక్తి ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11 గంటల 45 నిమిషాలకు ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ రోజు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: గడిచిన దశాబ్ద కాలంలో దామన్ అండ్ డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత అభివృద్దిని వేగవంతం చేయడమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
1: सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है. सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी, साथ ही यहां सूरत मेट्रो का भी विस्तार हो रहा. ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे.
0: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అగ్గితో

0: పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్ట్ పంచుకుంటూ ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను ముఖ్యంగా ఆ రాష్ట నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహార్య మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్టపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్టపతి సోషల్ మీడియా పోస్టు ద్వారా పంచుకుంటూ విద్యార్థులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ధి రేటు ప్రస్తావిస్తూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలను సారవంతం చేయడం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణ కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టీల్ట్ యుద్ద విమానం Su-57 ప్రతిపాదించి ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు మాస్కో సిద్దంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ అకాడమిక్ ఫోరంలో మాట్లాడుతూ గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947లో జమ్మూకాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూకాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణ దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్య ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000కు చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సిడిసి అధికారి డాక్టర్ సతీష్ పిల్లై తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ నుజ్జో మాట్లాడుతూ సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సిడిసి ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదు కలిగిన కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహిళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములలో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్టు క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్లపై జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్ చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

غيبات نهري. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమం మీరు వింటారు ప్రభుత్వ గీతంతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో పక్షవాతం రావడానికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు వారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటు గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు అందించే సలహాలు వినవచ్చు. కార్యక్రమం ముందుగా విందాం ప్రభుత్వ గీతాన్ని.

0: ప్రబోధ గీతాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9922-7979. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
0: డాక్టర్ ఏ వనిత,
4: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
0: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
4: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
0: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించారు.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్,
1: అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
2: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బలా,
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సైబాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
9: ప్రభాత్ లహరి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు ఉదయం 7:30 అంటే మరికాసేపట్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు వినవచ్చు. ఈ కార్యక్రమం మరికాసేపట్లో గమనిక విన్నారు.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
9: ప్రకటనలు విన్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. ఓం నమో వెంకటేశయ్య సినిమా కోసం శ్రీనిధి ధనంజయ్ పాడిన ఈ పాటని

0: పాటు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం. ఇందులో పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు తెలియజేసే సలహాలు, సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్.
2: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామన్, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకు రక్తం అనేది పోయలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికన్నా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా, అంటే తదనంతర అంటే పెద్దవాళ్ళకి ఎవరికన్నా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అంటే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడీ కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళు నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత గడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే గడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్ని చూసే చెప్తాం, కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు. అది 4.5 గంటల లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం ఇట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే, దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటల్లో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయింది అనమాట, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక ఆ గడియలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు. ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అది పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్ చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు. కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు చొప్పున కాలుస్తూ ఉన్నారు, మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి. అవి తగ్గించడం కాదు, పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు. దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేవి మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా, ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది. గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసనం ఉన్న వాళ్ళకి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూత అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు, చేతుల్లో కదిలిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తుత్తర తుత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తుత్తర తుత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్ గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచే వాళ్ళు ఒక సైడ్కి ఎడమ వైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపుకి కానీ ఎడమ వైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్ గా జరుగుతుంది అనమాట. మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికి ఆయనకి ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట, పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయిండో కూడా, అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే రెండు చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి నాలుగు కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేదానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి. గోళీలు ఉంటే గోళీలు, కొద్దిగా కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి, అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక రోజులో 3 పూట్లు తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్లు తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తిని 5 పూట్లు తినచ్చు కానీ కొద్ది కొద్దికి తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే, ఒకటి వయసు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్, అంటే నరాల బలహీనత కానీ, లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్ అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం, కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు, లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మెయిన్ ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటూ ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ, లేదంటే కొలెస్ట్రాల్ కానీ, లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం, అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మాక్సిమం రాకపోవచ్చు కూడా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు, ఈవెన్ హార్ట్ స్ట్రోక్, అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి. దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి, ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించిన సలహాల సూచనలు విన్నారు. శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెడ్స్ అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత్ లహరి. కార్యక్రమం ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
3: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ అప్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
7: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
7: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

ప్రకటన విన్నారు. శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణిగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి

ప్రభాతనహరి వింటున్న శ్రోతలకి మరో గమనిక. ఈ రోజు ఉదయం 8 గంటలకు అంటే మరికాసేపట్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రక్తపుట్టుకు గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు మరికాసేపట్లో. గమనిక విన్నారు. కార్యక్రమంలో మరో పాట విందాం. సత్యం సినిమా కోసం శంకర్ మాదేవన్ పాడింది. ఈ సినిమాకి సంగీతం అందించారు చిక్రీ.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో రక్తపోటు గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. సహజంగా గుండెకొచ్చే వ్యాధులకి రక్తపోటు కూడా ఒక కారణం అని చెబుతారు. అంటే ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం గుండె కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మనుషులో రక్తపోటు పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్న మాట. అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది? ఏ వయసులో వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఏం చేయకపోతే వస్తుంది? ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
3: రక్తపోటు అనేది మనకు సర్వసాధారణమైన జబ్బు. ఆల్మోస్ట్ 100లో కనీసం 30-40% మందికి ఉండే జబ్బు ఒక వయసు వచ్చిన తర్వాత. సో రక్తపోటు, మీరు అన్నట్టుగానే రక్తపోటు అనేది ఏంటంటే ఏజ్లో ఉన్న మొదలు కావచ్చు. ఖచ్చితంగా 50 ఏళ్లలోనే రక్తపోటు వస్తుంది, 20 ఏళ్లలో ఉండకపోవచ్చు, 25 ఏళ్ల వాళ్ళకు ఉండకపోవచ్చు అన్నట్టుగా లేదు. సో ఈ రక్తపోటులో కూడా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే మెయిన్గా ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఇది ఏ కారణం లేకుండా మనకు కొన్ని జన్యు రకమైన కారణాలు లేకపోతే వయసు రీత్యానో ఓవర్ టైం వస్తుంది అన్నట్టు. అంటే వేరే ఏ ఆర్గాన్ అనేది వేరే ఏ అవయవాలు డ్యామేజ్ కాకుండా వచ్చే రక్తపోటు అన్నట్టు. రెండో రకం ఏంటంటే సెకండరీ హైపర్టెన్షన్ అంటాం. దీనికి పలు కారణాలు ఉంటాయి. సెకండరీ హైపర్టెన్షన్ అంటే మనం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల వాళ్ళు కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ బీపీ రావడం అనేది. అందులో ప్రధానమైనది ఏంటంటే కిడ్నీల డ్యామేజ్ వల్ల. మనం చాలా మందికి చూస్తుంటాము కిడ్నీ సమస్య మొదలుకన్న ముందు, కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు అలా ఫస్ట్ బీపీ డిటెక్ట్ అవ్వడము, మళ్ళీ మనం టెస్ట్లు చేసుకుంటుంటే కిడ్నీ సమస్య ఉన్నట్టు బయటపడడం, ఇది కిడ్నీల వల్ల వచ్చే బీపీ. అందులో కూడా ఏంటంటే కిడ్నీలో ప్యారెంకైమ అంటే కిడ్నీ మెయిన్ భాగము, దానికి సప్లై చేసే రక్తనాళము, ఈ రెండిట్లలో ఏవైనా అబ్నార్మాలిటీ ఉన్నా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
2: అంటే కిడ్నీ ఫెయిల్ అంటే కిడ్నీ చెడిపోవడం మూలంగా బీపీ వచ్చే అవకాశం
3: ఖచ్చితంగా ఉంటుంది. మనం అందుకే కిడ్నీలో జబ్బు ఉన్న చాలా మందిలో ఆల్మోస్ట్ 100-90% మందిలో బీపీ చూస్తాం అన్నట్టు. అలాగే అది కాకుండా ఇంకోటి ఏంటంటే హార్మోనల్ బీపీస్ అని అంటాం. అంటే శరీరంలో కొన్ని రకమైన హార్మోన్లు సెక్రేట్ చేసే కొన్ని రకమైన గడ్డలు ఉన్నా కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో అదన్నట్టు. ఇది కాకుండా ఇంకా వయసు రీత్యా వచ్చే బీపీని జనరల్ గా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. మనం జనరల్ హైపర్ టెన్షన్ అనేది దాన్ని అన్నట్టు. ఇది ఏ వయసు నుంచి స్టార్ట్ కావచ్చు అన్నట్టు, అంటే ఏ వయసు నుంచి అన్నా స్టార్ట్ కావచ్చు. ఆల్మోస్ట్ 30లో 30లో 40లో కూడా స్టార్ట్ కావచ్చు. సో బీపీ ఏంటంటే ఇది చాలా సైలెంట్ జబ్బు. మనం రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోకపోతే మనకు బీపీ ఉన్నట్టుగా చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే మరి చాలా రావడమే బాగా 200-180 బీపీ వస్తే వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉండి వాళ్ళకి బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టెంట్ గా 140, 150, 160 ఈ లోపల బీపీ మెయింటైన్ చేసే వాళ్ళను జనరల్గా వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తే తప్ప ఈ లక్షణాలతో బీపీ వస్తుంది, ఈ లక్షణాలు ఉంటేనే బీపీ ఉంటుంది అన్నట్టు ఏముండదు. అంటే బీపీ ఏ లక్షణం లేని జబ్బు. కొంతమందిలో మాత్రమే కొంచెం తల తిప్పినట్టుగా అనిపించడము, హెడ్ ఏక్ లాగా ఉండడము, ఇట్లా కొంతమందిలోనే ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందిలో సింప్టమ్స్ ఏమి లేకుండానే ఉంటుంది. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దాన్ని మనం ఎంత ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి, ఎంత ప్రాపర్గా ట్రీట్ చేసి, ఎంత ప్రొలాంగ్డ్గా మనం బీపీ అనేది నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే బీపీ తాలూకా జరిగే డ్యామేజ్ను మనం అంతవరకు
2: అరికట్టవచ్చు. ఆహార నియమాలు ప్రభావితం చేస్తాయా బీపీని?
3: ఖచ్చితంగా. మన బీపీలో ఏంటంటే ఆహార నియమాలు ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా బీపీకి కారణాలు అయి ఉండే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు ఏంటంటే మనము మన ఇండియన్ డైట్స్లో జనరల్గా ఉప్పు, సాల్ట్ అనేది బాగా ఎక్కువగా వాడుతుంటాం. సాల్ట్ ఒక మోతాదుకు మించి వాడడం అనేది కొంచెం బీపీకి, ఇది దీనివల్లనే బీపీ వస్తుందని కాదు, కానీ బీపీ పెరగడానికి ఇది ఒక కారణం. అలాగే కొంచెము మనం అన్హెల్దీ డైట్, రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోవడము, దీనివల్ల కూడా కొంచెం బీపీ అనేది దీనివల్ల ఒక 5-10 అలా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనివల్లనే బీపీ వస్తుందని కనుక ఇది కూడా ఒక అడిటివ్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఇది కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లనే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్ఫుల్ జాబ్, మోర్ రిస్కీ జాబ్, లాంగ్ నైట్ షిఫ్ట్స్, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు.
2: ఈ బీపీలో రకాలు ఏమైనా ఉంటాయా?
3: అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బీపీలో రెండు రకాలు ఉంటాయి అన్నట్టు. అది ప్రైమరీ అనేది, సెకండరీ హైపర్టెన్షన్ అని ఉంటుంది. సో బీపీలో స్టేజెస్ ఉంటాయి మళ్ళా. ఏంటంటే 140 to 160 మనం స్టేజ్ వన్ అని, ఎబో 160 ఉంటే స్టేజ్ టూ అని ఇట్లా డివైడ్ చేస్తాం జనరల్ గా. ఆ స్టేజెస్తో పెద్దగా సంబంధం లేదు. దానికి ఏంటంటే ఏ రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రకాల గోళీలతో మొదలు పెట్టాలి బీపీ ట్రీట్మెంట్ అనే దానికి ఈ స్టేజెస్ అనేది ఇంపార్టెంట్. జనరల్ గా మనకు 140-160 లోపల ఉంటే సింగిల్ టాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేయడం. 160 ఎబోనే వస్తుంది ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు, ఆర్ కాన్స్టెంట్ గా 170-180 ఉంటుంది అంటే రెండు రకాల గోళీలు, అంటే రెండు వివిధ రకాలుగా బీపీ తగ్గించే గోళీల కాంబినేషన్ తో స్టార్ట్ చేస్తాము. రెండు స్టార్ట్ చేసినా కూడా కొంతమందికి రెండు గోళీల పైన కూడా 160-180 ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అప్పుడప్పుడు మూడు గోళీలు పెట్టాల్సిన అవకాశం ఉండొచ్చు. అట్లా పెట్టుకుని ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే కారణాలతో ఏమన్నా బీపీ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ బీపీ అనేది ఏంటంటే మనం ఎప్పుడు హాస్పిటల్ కి వచ్చి బీపీ చెక్ చేసుకున్నా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే అది దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఎక్కువ బీపీ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల. సో అందుకే మనం ఎప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటికాడ రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. మనకి ఇంటికాడ మనం రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు చెక్ చేసే బీపీ అవర్ ఒరిజినల్ బీపీ, అది మన నిజమైన బీపీ అన్నట్టు. సో ఆ బీపీ కూడా ఎక్కువ వస్తుందంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, దగ్గర ఉన్న డాక్టర్ ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మందులు పెట్టుకోవడం మంచిది అన్నట్టు.
2: ఒకవేళ బీపీని కనుక మనం అరికట్టకపోతే, నియంత్రించుకోకపోతే శరీరంలో జరిగే మార్పులు ఏముంటాయి?
3: బీపీ అనేది ఏంటంటే ఇది చాలా జబ్బులకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందులో ప్రధానమైనది ఏంటంటే గుండె స్ట్రోక్, హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్, దాన్ని సివి అని అంటాం అన్నట్టు. బ్రెయిన్ స్ట్రోక్ పారాలసిస్ కానీ, కొన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ లో బ్లీడ్ అయ్యొచ్చే స్ట్రోక్స్కి, ప్లస్ కిడ్నీల జబ్బులకి, ప్లస్ ఏంటంటే మనకు రెటినోపతి అని అంటాం, హైపర్టెన్సివ్ రెటినోపతి, అంటే కళ్ళల్లో లోపల రెటినాలో ఉండే చిన్న చిన్న రక్తనాలలో ఈ బీపీ ఎక్కువడం వల్ల వచ్చే మార్పులు, ఇవన్నీ బీపీ వల్ల జరిగే అనర్థాలు పరిణామాలు. సో వీటిని ఏంటంటే మనము బీపీని ప్రాపర్ గా మనము 140 కింద మెయింటైన్ చేస్తే, సిస్టోలిక్ ని, డయాస్టోలిక్ అనే బీపీ ఉంటుంది 90 కింద మెయింటైన్ చేస్తే ఈ జరిగే డ్యామేజ్లను మనం అరికట్టచ్చు.
2: డాక్టర్ గారు, ఈ బీపీ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?
3: ఉంటుందండి ఖచ్చితంగా. ఒక 5-10% మందికి వాళ్ళకున్న జెనెటిక్ బిల్డప్ వల్ల, అంటే దాని జెనెటిక్ అంటే మన జెనెటిక్ వల్ల, డిఎన్ఏ వల్ల కొంతమంది వంశ పారంపర్యంగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
2: అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఉండే
3: అవకాశం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా,
2: వీళ్ళకి వచ్చే అవకాశం.
3: కానీ అది ఒక 5-10% మందికి, అంటే 100 మందికి బీపీ ఉంటే 5-10% మందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది.
2: అంటే ఒక మనిషి జీవిత కాలంలో బీపీ రాకుండా బ్రతకడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
3: అదే మన చేతులు ఉన్న జాగ్రత్తలు అయితే ఇవే అండి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ అవాయిడ్ చేసుకోవడము, ఫుడ్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి, ఈ హై సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడము, ఫ్రూట్ కంటెంట్ అంటే మనము తినే ఆహారంలో తాజా పండ్లు ఉండేటట్టుగా చేసుకోవడం, ఇవన్నీ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నట్టు. బీపీ
2: సమతుల ఆహారం,
3: సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం మనం,
2: బ్యాలెన్స్డ్
3: డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు బీపీ అనేది రాకుండా వచ్చినా కంట్రోల్ ఉంచుకునేటట్టుగా చేయడం. ఈ బీపీ అనేది ఏంటంటే

0: ఒకటే కారణంతో దీంతో బీపీ వస్తుందని చెప్పలేము. ఇది మల్టీ డైమెన్షన్ అన్నట్టు, వివిధ వివిధ కారణాలు దాని నిష్పత్తుల్లో పనిచేయడం వల్ల బీపీ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ వివిధ కారణాలను మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని తగ్గించుకుంటే మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఆ రాకుండా చేసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే ఒక కొద్ది మందికి కోపిస్టిగా ఉంటారు, ఏది మాట్లాడిన కొంచెం కోపంగానే మాట్లాడతారు, అంటే అది బీపీకి సంకేతమా లేదా సహజ సిద్ధమైనటువంటి అలవాటు ఆ వ్యక్తికి? అది
0: అట్లా ఏం లేదండి, అంటే కోపంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు బీపీ ఎక్కువ ఉండాలని ఏం లేదు. కానీ ఆ ఏదైతే ఎమోషనల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఈ అరవడము కోపంగా ఉన్నప్పుడు కొంచెం జనరల్ గానే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
1: ఆ క్షణంలో మాత్రం పెరిగే అవకాశం
0: పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు స్ట్రెస్ గా తీసుకోవడం వల్లనో ఆ స్ట్రెస్ ను బస్ట్ అవుట్ కావడానికి వాళ్ళు అరవడం అనేది అలా చేస్తుండొచ్చు. ఆ టైంలో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది, కానీ అట్లున్న వాళ్ళందరిలో బీపీ ఉంటుందని కాదు. లేకపోతే అట్లా ఆ అరవడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, అరవకపోవడం వల్ల బీపీ తక్కువ అవుతుంది అనేది కాదు. ఆ టైంలో బీపీ కొంచెం చేంజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది కాకపోతే బీపీకి లక్షణం కాదు, అది లక్షణం కాదు. వాళ్ళు నార్మల్ కూడా ఉండొచ్చు బీపీ.
1: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా బీపీలో రెండు రకాలు అనుకుంటున్నాం, ఇందులో ఏది ప్రమాదకరమైంది, అంటే అతి ప్రమాదకరమైనటువంటి బీపీ ఏది? ఇది ఇందులో లో బీపీయా హై బీపీయా?
0: జనరల్గా మనము మాట్లాడుకునేది బీపీ అనేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది అంటే ఏంటంటే హై బీపీ, అంటే మనకు అర్థమయ్యే టర్మ్స్ లో చెప్పాలంటే హై బీపీ. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా
1: ఉండటం,
0: 140/90 కంటే ఎక్కువ ఉండడాన్ని బీపీ అని అంటాం మనం జనరల్ టర్మ్స్ లో మాట్లాడుకున్నాం, దాన్ని హై బీపీ అంటాం. యాక్చువల్ మెడికల్ టైంలో చెప్పాలంటే హైపర్ టెన్షన్. లో బీపీ అనేది యాక్చువల్గా ఏం జబ్బేం కాదండి. అది లో బీపీ అనేది అంటే సాధారణం కంటే బీపీ లో ఉంటుందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతేగాని అది జబ్బులాగా కాదు. ఇప్పుడు అదే హైపర్ టెన్షన్, బీపీ అనేది అది రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా ఒకసారి మొదలైందంటే జనరల్గా మనం వైళ్ళు హైపర్ టెన్సివ్, వీళ్ళకి బీపీ ఎక్కువ ఉంది అన్నట్టు అట్లా లేబుల్ చేస్తుంటాం. లో బీపీ అనేది ఆ రోజు కారణాలు, ఆ సిచ్యువేషన్ కారణాలు, లేకపోతే ఆ పరిస్థితుల కారణాల వల్లనే ఉండొచ్చు, కానీ అది ఒక జబ్బులాగా కాదు. లో బీపీ అనేది
1: తాత్కాలికమైంది.
0: కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని ఆర్గాన్ డ్యామేజెస్ ఉన్నప్పుడు, కొన్ని రకాల కారణాలు ఉన్నప్పుడు, ఆర్ డిహైడ్రేషన్ అయినప్పుడు, లేదంటే ఏదన్నా హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళలో కొంచెం లో బీపీ ఉంటుంది. వాళ్ళలో కొంచెం లో బీపీ లోవర్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ లోవర్ సైడ్ ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ కారణాలు ఉండొచ్చు, కొన్ని వేరే కారణాలు ఉండొచ్చు. అట్లా లోగా కాన్స్టెంట్గా వస్తుందంటే ఖచ్చితంగా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి ఎందుకు బీపీ లో వస్తుందని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
1: సాధారణంగా చూస్తుండగానే ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తికి అలా చెమట్లు పట్టడం, అతను మౌనంగా ఉండిపోవటం, ఒళ్ళంతా చెమట పట్టి నీళ్లు గారటం, ఇవన్నీ లో బీపీకి లక్షణాలు అవుతాయా?
0: ఖచ్చితంగా అండి. అంటే బీపీ తగ్గినా, కొన్నిసార్లు షుగర్ తగ్గినా కూడా మన సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇట్లా యాక్టివేట్ అయినప్పుడు ఇట్లా స్వెట్టింగ్ అనడము, ఇవన్నీ హార్ట్ రేట్ పెరగడం, ఇవన్నీ ఒక దానికి బీపీని పెంచుకోవడానికి శరీరం చేసే ప్రయత్నాలు అన్నట్టు. అట్లా అంటే సైలెంట్గా కూర్చున్న తను ఏం వర్క్ చేయకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా స్వెట్టింగ్ వస్తుందంటే దానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. అందులో ఈ బీపీ తగ్గడము, అరొకొకసారి పెరగడం కూడా కారణాలు అయి ఉండొచ్చు. సో అట్లా అనిపించినప్పుడు కంపల్సరీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. అంటే ఏ కారణంతో అట్లయింది, దానికి మనకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఏ కారణాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదే మన ప్రమాదకరమైన కారణమై ఉండొచ్చు అని ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
1: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, రాకుండా మనం ఏం చేయొచ్చు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. మీరు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రక్తపోటు రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత్ లహరి. వింటున్న శ్రోతలకి మరో గమనిక, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రీఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికి విన్నారు.

0: Now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi asserts Indian economy remains exceptionally strong despite global economic crisis. Reserve Bank of India eases regulatory norms for foreign portfolio investors in government securities to attract investment. India slams Pakistan for abusing its temporary membership of UN Security Council to peddle false narratives about Jammu and Kashmir. IMD forecasts extremely heavy rainfall in northern districts of Keralam until June 9. And Indian Grandmaster R. Pragyanan scripts history, becomes first Indian to win Norway chess title. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. మనాలయాలు కార్యక్రమంలో ఈరోజు కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు రెండో భాగం వింటారు. వ్యాఖ్యానం ఏరం రాజ్ గారు మరియు డి వరలక్ష్మి గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమ సహకారం ఏరం రాజ్ గారు.

ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివార్లోని అడికేష్ లింగమయ్య ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం, తరిద్దాం.

ఇక ఈ ఆలయంలోని నంది విగ్రహం దినదినాభివృద్ధి చెందుతుండటం స్థానికులలో భక్తిభావాన్ని మరింత పెంచుతోందని చెబుతారు. పూర్వం ఈ నంది విగ్రహం ఒక చిన్న రాతి ఆకారంలో ఉండేదని పెద్దలు చెబుతారు. ఆ కాలంలో ఈ విగ్రహాన్ని గంప కింద కప్పి భద్రపరిచేవారని, కాలక్రమంలో ఆ రాతి ఆకారం నెమ్మదిగా పెరుగుతూ స్పష్టమైన నందీశ్వరుని రూపురేఖలను సంతరించుకుందని చెబుతారు. ప్రస్తుతం ఆ విగ్రహం నందీశ్వరుని సాక్షాత్కార రూపంలో దర్శనమిస్తోంది. స్థానిక భక్తుల విశ్వాసం ప్రకారం ఈ నంది స్వయంభూగా వెలిసినదే.

శివుని వాహనం నంది, శివ భక్తికి ప్రతీక. అలాంటి నంది స్వయంగా రూపం సంతరించుకోవడం, శిలలో శివతత్వం ఉద్భవించడం అన్నమాట. ఇది భక్తుల విశ్వాసానికి దివ్య దర్పణం. నందిశిల పాతకాలంలో సాధారణ రాతిలా కనిపించేది. ప్రతిరోజు పూజలు జరుగుతుండగా ఆ రాతి ఆకారం క్రమంగా నంది రూపంలోకి మారడం ప్రారంభమైంది. ముఖం, కంఠం, దేహరేఖలు స్పష్టంగా అవతరిస్తూ భక్తులకు ఆశ్చర్యం కలిగించాయి.

లింగమయ్య ఆలయంలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఋషి ఆలయంలో బస చేసిన సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించి ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారట. భక్తుల సౌకర్యార్థం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకునేందుకు, సులభంగా ప్రవేశించేందుకు వీలుగా పునర్నిర్మాణం చేపట్టారు. భక్తులు ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం, లింగమయ్య దివ్య దర్శనం పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

0: పంచభూతాల తత్వానికి ప్రతీకలైన పంచలింగాల్లో ఒకటిగా పేరుగాంచిన అడికేష్ లింగమయ్య క్షేత్రం ప్రాచీనత, పవిత్రత, విశ్వాసం కలగలసిన దేవస్థానం. పంచలింగ దర్శన యాత్రలు మొదటి లింగంగా ఈ ఆలయ దర్శనం చేసుకోవడం ఆచారంగా ఉంది. ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా పాప పరిహార మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
1: నా పేరు వెలగపూడి స్వర్ణలత అండి. మాది నాగేంద్రపురము. ఇక్కడే లింగమయ్య గుట్ట మాకు దగ్గరలో ఉంటది. ఆ గుడి చాలా ప్రసిద్ధమైనది. మేము వచ్చి 45 సంవత్సరాలు పైన అవుతుంది. అయినా కూడా మా మామగారు, మా అత్తగారు, మా పిల్లలు, మేమందరం కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు చాలా సంతోషము. మేము ఏ కోరిక కోరుకున్నా కూడా మాకు జరుగుతూ ఉంటుంది. అదే స్వయంభూ వెలిసిన శివలింగం అని చాలా చుట్టుపక్కల నుంచి అందరూ బాగా వస్తూ ఉంటారు. వినాయక చవితి లింగమై వినాయక చవితి అయిన తెల్లారి లింగమై తిరునాళ్ళు జరుగుతుంది అక్కడ బాగా. ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా గుడికి మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మా ఆయన ఉండగా అసలు ఇప్పుడు అంతకు ముందు రోజు కూడా అమాసకి పౌర్ణానికి వచ్చి ఈ గుడిలోనే నిద్ర చేసేవారు. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి పాము లింగమై చుట్టూ పడుకొని ఉండేదంట అండి. అది అట్లా బాగా ఫేమస్ అనమాట. మాకు చాలా నమ్మకం ఈ దేవుడు. ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి బయట. ఆ శివలింగం 2 వేళ్లతో పైకి లేపితే మనకు కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకం కూడా పాత కాలం నుంచి కూడా అది చాలా నమ్మకం అనమాట. అది ఎంతో మంది కోరికలు నెరవేరిని అట్లా 2 వేళ్లతో పైకి లేపితే, కుడి చెయ్యి ఎడం చెయ్యి ఇట్లా 2 వేళ్లతో పట్టుకుని లేపితే అది పైకి లెగుస్తుందంట, కోరిక నెరవేరుతుంది అయితే అని ప్రతీతి అనమాట.
2: లక్ష్మీబాయి సావర్గామ్కి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు ఆడికి వెళ్ళి పొద వచ్చినాం. నెలకు ఒక పరి మేము పశివరాత్రికి వస్తున్నాం. ఆడికేసి లింగానికి వచ్చినాం.
3: నా పేరు అనిత, సావర్గం నుంచి వచ్చాము, బెగ్లూరు మండలం. మేము ప్రతి శివరాత్రి మాస శివరాత్రి చేస్తాము, అందుకే ఆడికేసి లింగేశ్వరి గుడి వచ్చాము. వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది ఇక్కడ, అంతా బాగుంది. ప్రతి శివరాత్రికి ఒక గుడికి వెళ్తాం మేము శివాలయం. ప్రతి శివరాత్రికి మేము 12 గురు ఉన్నాము. మంచి ఒక గ్రూప్ చేసుకుని ప్రతి శివరాత్రికి ఒక ఆలయానికి వెళ్తాం మేము శివాలయానికి. ఈ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని వెళ్ళాలని అనిపిస్తుంది. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది.
4: మాది నాగేంద్రపురం గ్రామము, మద్దినేని చలపతిరావు సన్నపు రామసుబ్బయ్య. దాదాపుగా నా వయసు 64 సంవత్సరాలు. మాకు ఒక వచ్చిన కాడించి ఇక్కడ పశువులు మేపుకుంటూ ఈ గుడి చుట్టూ తిరుగుతూ ఈ గుడి రాళ్ళు ఇవి అన్నీ మాకు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి అనుభవం ఈ గుడితోటి. ఎంత ప్రసిద్ధమైన గుడి, పాత గుడి. మనుషులు ఒంగోని కూర్చొని ఆ రాళ్ల కింద నుంచి వెళ్ళి మేము పూజలు చేసేవాళ్ళము. అలా జరిగిపోతూ ఉండగా ఈ మమ్మల్ని రాజశేఖర్ గారు అనే అడకాసుపల్లి విలేజ్ ఆయన, ఆయనకి దేవుడు అనుగ్రహించి ఈ గుడిని డెవలప్ చేద్దామని పూనుకొని వచ్చి ఇక్కడ అన్నీ మొదలుపెట్టి ఇక్కడ ఉండి చూసుకోమన్నారు మమ్మల్ని. దాదాపుగా 3 సంవత్సరాలు రాతి కట్టడంతో ఫస్ట్ మామూలు గుడి కడదాం అనుకున్నారు. తర్వాత గుడి కడితే ఒక 70-80 సంవత్సరాలే పనిచేస్తుంది. ఆయన ఫ్రెండ్ గారు రాతితో కడితే 400-500 సంవత్సరాలు పనిచేస్తుందని తెలిస్తే కావూరు దగ్గర ఒక గుడి కట్టారు ఇట్లా రాతితోటి. ఈ మమ్మల్ని రాజశేఖర్ గారు ఆ తుమ్మల నరేంద్ర గారు అని ఆ కావూరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ గుడి చూసి వచ్చి రాతితో కడితే ఇది దాని విశిష్టత, 400-500 సంవత్సరాలు చెక్కు చెదరదని ఉద్దేశంతో అక్కడి నుంచి శిలలు చిలకలూరు పేట పక్కన పురుషోత్తంపట్నం నుంచి రాతి శిలలను తీసుకొచ్చి ఇక్కడ మొత్తం డిజైన్ చేసి దాదాపుగా 3 సంవత్సరాలు నిలబడి కట్టించాము. ఆయన నిలబడి కట్టించాము ఇక్కడ కమిటీ సభ్యులు కానీ మేము కానీ అందరం. ఆయన ఫస్ట్ అనుకున్నది 55 లక్షలని, మొత్తం ఆయన దైవ స్వరూపము దేవుడు ఆయనలో ఇదయ్యాడు కానీ దాదాపుగా 3.5-4 కోట్లు ఖర్చు పెట్టి అన్నీ ఏర్పరిచాడు. ఆయనకి దైవానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాదాపుగా 50-55 సంవత్సరాల నుంచి మాకు ఒక వచ్చిన కాడి నుంచి గుడికి వస్తూ ఉంటాము. ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోయి దైవ సన్నిధిలో ఉండాలని అనిపిస్తుంది. మరియు శివరాత్రి రోజు రాత్రి అగ్నిగుండం నడుస్తుంది. దాదాపుగా ఈ 50 సంవత్సరాల నుంచి భక్తులు రాత్రి అగ్నిగుండం నిప్పుల్లో నడవటం మెయిన్ విశిష్టత. అంత జనం వస్తారండి అగ్నిగుండానికి.
5: నా పేరు సరోజ. ఇక్కడ మాకు కొంచెం దూరంలోనే లింగమయ్య గుట్ట ఉంది. మా పిల్లలు, మా అత్తగారు, మేము అందరం అసలు ఆలయానికి వెళ్తే తిరిగి రావాలని అనిపించదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలని ఎంతో ఇదిగా. నేను 8 సంవత్సరాల క్రితం మేము ఎప్పుడు శివరాత్రి రోజు మాకు గుడిలోకి వస్తే అసలు రావటానికి ఇష్టం ఉండదు, గుడి దగ్గరే ఉండాలనిపిస్తుంది. గుడిలోనే ఉంటాం ఎప్పుడు కూడా. ప్రతి సోమవారము ఇక్కడ అన్నదానము అయ్యి జరుగుతాయి. అమ్మవారు ఉంది, అక్కడ బట్టలు కట్టి ఇవ్వటము చెయ్యటము. శుక్రవారం రోజు కూడా అక్కడ బట్టలు అయి కట్టిస్తాము. అందరూ అక్కడే ఉంటాం చాలా వరకు, ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు. ఇక్కడ ఒకప్పుడు ఆ దేవాలయము చిన్నగా ఉండేది, ఆ దాన్ని ఇప్పుడు చాలా పెద్దగా ఫేమస్గా అసలు ఎక్కడ ఇంత ఆలయం కట్టినట్టు మాకు అయితే తెలవలేదు. మాకు అక్కడికి వెళ్తే అసలు రావటానికి కూడా ఇష్టం ఉండదు. అనుకున్న కోరికలన్నీ ఇక్కడ ఈ దేవాలయంలో ఏమనుకున్నా మన కోరికలన్నీ నెరవేరుతాయి. మాకు చాలా ఇది ఫేమస్. అసలు మా కులదైవం కూడా అవి, ఆ శివుడు పార్వతి మా కులదైవము. మేము అనుకున్నవన్నీ మాకు నెరవేరినాయి. మేము ఎప్పుడు ఆ దేవాలయంకి వెళ్ళాలి అని అంటే అప్పుడు దేవాలయం దగ్గర అక్కడ ఉండాలని మాకు అప్పుడు మనసులో అనిపిస్తుంది. మేము అందుకే ఆ దేవాలయంకి ఎక్కువగా వెళ్తూ ఉంటాము. ఈ దేవాలయంలో ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది.
0: శ్రావణ మాసం వచ్చేసరికి ఈ ఆలయ పరిసరాలు ఓ భక్తి తరంగాల సముద్రంగా మారిపోతాయి. ఘంటారావాలు, మంత్రధ్వనులు, జ్యోతుల కాంతితో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకలలాడుతుంది.

కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని శ్రీ లింగమయ్య ఆలయం గుట్టపాదంలో ఉన్న పెద్ద రాతి కింద పాము పుట్ట ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రతీకగా నిలుస్తోంది. నిత్యం అక్కడ నాగుపాము ప్రత్యక్షమై లింగమయ్య స్వామివారికి పూజలు సమర్పిస్తుంది అని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ దృశ్యం భక్తులలోని భక్తి భావాన్ని భయభక్తులను కలిగిస్తుంది అని, పాము దేవతా రూపంలో దర్శనమివ్వటం అనేది నాగదేవతా శక్తి ప్రబోధానికి సంకేతం. ఇది లింగమయ్య స్వామివారి సాన్నిధ్యాన్ని తెలియచేస్తూ శివతత్వంలో ఉన్న నాగశక్తి ప్రాధాన్యతను ప్రతిఫలింపజేస్తోంది.

గుట్ట చివర ఉన్న రాతి కింద పాము పుట్ట వరకు భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన దారి ద్వారా రోజూ వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ స్థలం నాగపూజ శివారాధనలకు పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పాములు లింగార్చన చుట్టూ తిరగడం దైవ సాన్నిధ్యానికి సూచనగా భావించి భక్తులు ఈ ఆలయాన్ని నాగశక్తి క్షేత్రంగా ఆరాధిస్తున్నారు. ఇదే కారణంగా అడుకాస్ లింగమయ్య గుట్ట భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక జాగరణకు కేంద్రంగా నిలుస్తోంది.

0: ఆధ్యాత్మికతతో నిండిన ఈ పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పూర్వం నుంచి మహాత్ముల తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. ప్రజల విశ్వాసం ప్రకారం నవనాథులు ఈ ప్రాంతంలో సంచరించి యోగ సాధన నిర్వహించినట్లు చెబుతారు. వారి సాన్నిధ్యం ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించేలా చేసింది. దట్టమైన అడవిలో నిశ్శబ్దం మధ్య నవనాథులు తపస్సు చేసిన ఈ ప్రదేశం నేడు భక్తులకు ఆత్మశాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం అందించి పవిత్ర క్షేత్రంగా మారింది.
1: పాండవులలో జ్యేష్ఠుడు, ధర్మస్వరూపుడైన యుధిష్ఠిరుడు సత్యం, న్యాయం, భక్తి త్రివేణిగా నిలిచిన మహోన్నతుడు. ఆయన అడుగుజాడల్లో ప్రతి పుణ్యక్షేత్రం పవిత్రతను సంతరించుకుంటుంది. ఇక్కడ ఉన్న ఈ శివలింగానికి కూడా ధర్మరాజు స్వయంగా పూజలు అర్పించారని పూర్వీకుల విశ్వాసం. యుగ యుగాలుగా మనకు ఆధ్యాత్మిక ప్రేరణగా నిలుస్తోంది ఈ క్షేత్రం. ఆయన సమర్పించిన పుష్పార్చనలు, గంగా జలాభిషేకాలు ఈ స్థలాన్ని దివ్యమైన క్షేత్రంగా మార్చాయి. పాండవుల వనవాస కాలంలో జరిగిన ఈ దివ్య సంఘటనతో ఈ స్థలం పవిత్రతలో శిఖరాగ్రాన్ని అందుకుందని ఇక్కడి

0: ఇక ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన అడ్కాస్లింగమయ్య క్షేత్ర సమీపంలో జరిగే అగ్నిగుండ కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తారు. అగ్నిగుండంలో నడిచే భక్తుల కోరికలు తీరుతాయని, ఆ శివయ్య కటాక్షం కలుగుతుందని భక్తులలో ప్రగాఢ నమ్మకం. ఈ అగ్నిగుండం వేడుకకు సమీప గ్రామాల నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు తరలివస్తారు. అగ్నిగుండం అనంతరం మరుసటి రోజు మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున జాతర కూడా జరుగుతుంది. భజనలు, హరినామ సంకీర్తనలు, సాంప్రదాయ కళారూపాలలో ఆలయ ప్రాంతం ఉత్సవ వాతావరణంగా నిండిపోతుంది. ఈ మహాశివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి, శివభక్తి గాఢతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
1: ఇక ఇక్కడ జరిగే నిత్య పూజలు, ఉత్సవాలు మున్నగు వివరాల్ని ఇక్కడి పూజారి బస్వరాజ్ మహారాజ్ గారి మాటల్లోనే విందాం.
2: ఈ ఆలయంలో ధూపదీప నైవేద్యంగా నిత్యము ధూపము దీపము నైవేద్యము ప్రతిరోజు జరుగుతుంది. అర్చన అభిషేకము ప్రతిరోజు పొద్దున 5:30కి, సాయంకాలం 5 గంటలకి పంచామృత అభిషేకము, పంచమంత్ర అభిషేకము, రుద్రము. అలాగే శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. కార్తీక మాసంలో కార్తీక భోజనాలు, ప్రత్యేక పూజలు, అలాగే మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణము, భక్తుల జాతర, తర్వాత భక్తులు అనేక మంది భక్తులు తండోపతండకు తరలివచ్చి ఆలయ విశిష్టత గురించి, చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర నుంచి అంత భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. శ్రావణ మాసంలో నెల రోజులు శనివారము సోమవారము భక్తులు తండోపతండకు తరలివచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వామివారు ప్రసాదం స్వీకరించి నెల రోజుల తర్వాత వినాయకుడు చవితి వచ్చిన మరుసటి రోజు ఇక్కడ జాతర పెద్ద మొత్తంలో, అంటే పెద్ద దాంట్లో జాతర నిర్వహించి భక్తులు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనాన్ని స్వీకరించి ఆ శ్రీ అడికేశలింగమయ్య స్వామి కల్లార ముగ్ధులుగా చేసిన తరుణంలో ఆ స్వామి విశిష్టతను అందరిని ఒకరికొకరు చెప్పుకుంటూ స్వామి ప్రసాదం స్వీకరించి ఆ జాతరలో భక్తులు సందడి నిర్వహించి ఇంటికి వెళ్తారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఆకాశ దీపము, సాయంకాలం ఆకాశ దీపము, పొద్దున్నే 5 గంటలకు అభిషేకము, రుద్రాభిషేకము, పంచామృత అభిషేకము, అలాగే అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి సోమవారం, కార్తీక మాసం ప్రతి సోమవారం భోజన కార్యక్రమం నిర్వహించి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవకు పాత్రలవుతారని కోరుకుంటూ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ఆ స్వామి కృప కటాక్ష కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ.

కోటగిరి మండలంలోని అడకా శ్రీ లింగమయ్య ఆలయం పూర్వం నుంచే భక్తుల ఆత్మ సాంత్వనకు నిలయంగా అఖండ దీపారాధనతో ప్రసిద్ధిగా నిలిచిన ఈ క్షేత్రం ఇప్పుడు కొత్త ఆధ్యాత్మిక రూపాన్ని సంతరించుకుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా విశేష ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచే 25 అడుగుల ఆదియోగి విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ మహాశిల్పకళా సృష్టి భక్తుల హృదయాలను స్పృశిస్తోంది.

ఒకే రాతి శిలపై చెక్కిన యోగి విగ్రహం ఆధ్యాత్మిక లోతుని ప్రతిబింబిస్తోంది. యోగి ధ్యానస్థితి శాంతి సమాధానం తపస్సు రూపంగా మలిచారు. విగ్రహ ముఖాభినయం నుంచి ప్రసరించే ప్రశాంతత ధ్యానభావం సందర్శనార్థుల మనస్సును చల్లబరుస్తుంది. ఈ ఆదియోగి విగ్రహం మహాశివరాత్రి పర్వదినం రోజు ప్రతిష్టాపన కార్యం పూర్తయింది. ఇది ప్రాంతీయంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. రాబోయే తరాలకు ఆధ్యాత్మిక ప్రేరణగా నిలవనుంది.

అట్కాస్ లింగమయ్య ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, ఆత్మశాంతి కలిసే ఆధ్యాత్మిక కేంద్రం. రాష్ట్రం నలుమూలల నుంచి, పొరుగు జిల్లాల నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆ అనుభూతిని అనుభవించే క్షణం కోసం సుదూర ప్రయాణం చేస్తూ వచ్చేవారికి లింగమయ్య ఆలయ కమిటీ ఒక విశిష్ట సేవా కార్యక్రమాన్ని చేపట్టి అతిథి గృహాన్ని కూడా నిర్మించింది.

ఈ ఆలయానికి చేరుకోవాలంటే బోధన్, రుద్రూర్, కోటగిరి మండల కేంద్రాలను దాటి కోటగిరి నుండి ఎక్లాస్పూర్ క్యాంప్, కొత్తపల్లి, నాగేంద్రపురం గ్రామాల మీదుగా చేరుకుని లింగాపూర్ గ్రామ శివారులోగల గుట్టపై అలరారుతున్న లింగమయ్య క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. బస్సుతో పాటు ఆటోలో లేదా ద్విచక్ర వాహనాల ద్వారా ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

స్వయంభుగా లింగాకృతితో వెలసి నిత్యం శివనామస్మరణతో శోభాయమానంగా వెలుగొందుతున్న లింగమయ్య స్వామిని దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలమని భక్తుల భావన. ఆలయ దర్శనంతో సకల సమస్యలు ఇట్టే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అడికేష్ లింగమయ్య స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై వెళ్ళి వెరియాలని మనసారా వేడుకుందాం. ఓం నమః శివాయ.

ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా, మరి నమస్తే.

శ్రోతలు ఇంతవరకు మనవణ్యాలు కార్యక్రమంలో ఈరోజు కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు రెండవ భాగం విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఏఎం రాజు గారు మరియు డి వరలక్ష్మి గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఏఎం రాజు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు దాటి 50 సెకండ్లు.

హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతుంది. మీ నిజామాబాద్ కేంద్రం ఈ కార్యక్రమానికి మీరు కూడా మెసేజ్ పంపాలంటే మా ఫోన్ నంబర్ 8462245066 ఫోన్ నంబర్ మరోసారి 8462245066 ఈ నంబర్కి మీ పేరు ఊరు మీ పూర్తి వివరాలతో పాటు పాట వివరాలు కూడా పంపాల్సిందిగా కోరుతున్నాం. మీకు నచ్చిన పాటలు వినండి, మీ రిక్వెస్ట్లు పంపేయండి.

ఈరోజు అయితే చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి, మరి చూద్దాం. ఆగస్టు మనకి శుభోదయం అంటూ రాస్తున్నారు. ఈరోజు 8:30 మన ఆలయాల కార్యక్రమంలో అడికేశలింగమయ్య ఆలయం గురించి అక్కడి భక్తులు అర్చకులు చెబుతుంటే మేము మైమర్చిపోయాము. వ్యాఖ్యాతలు ఎర్రం రాజ్ గారికి, అలాగే స్టేషన్ డైరెక్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక మాకోసం త్రినేత్రం చిత్ర నుంచి ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్, ప్రతి శనివారం వినిపించే మన ఆలయంలో కార్యక్రమం చాలా బాగుంది, మీకు ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుంచి క్యాదరి వీరేష్, విఘ్నేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త వీరందరి కోసం ఈ పాట వస్తుంది, వినేద్దాం మరి.

0: కథలు వింటున్నారు హృదయ రకాలు కార్యక్రమంలో తీసుకుందాం ఇప్పుడు చిన్న విరామం.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
4: డాక్టర్ ఏ వనిత,
3: కంటి పైపొర, కొలిక మండలి ఆపరేషన్,
4: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును,
3: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
4: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు,
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
9: విరామం తర్వాత హృదయ నాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్, మానవాలయాలు ద్వితీయ భాగం వింటూ తన్మయత్వానికి గురయ్యాము. ఒకటా రెండా ఎన్నో మహిమలు, స్వయంభూగా వెలిసిన స్వామి శిలనందిగా మారటం, స్వయంగా నాగదేవత పూజలు అందుకుంటున్న మహిమలు, ఎన్నో ఎన్నెన్నో. నిజంగా ఈ అడికేశలింగమయ్య మందిరం మహిమాన్వితమైంది. ఇది మన పూర్వజన్మ సుకృతం. ఈ వేదభూమిలో జన్మించిన మనందరి జన్మ ధన్యమని భావిస్తూ ఏరం రాజ్ గారికి, వరలక్ష్మి గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి ప్రసారం చేసిన మా ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం సంస్థలకు పేరు పేరున అభివాదాలు అంటూ రాస్తున్నారు నిజామాబాద్ నుంచి వేముల నరసింహరావు గారు. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని పంపించినందుకు. అలాగే మరో రిక్వెస్ట్ చూద్దాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలో వెలిసిన అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు 2వ భాగం విన్నాము. విన్న తర్వాత మన జిల్లాలో ఉన్న ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగిందని ఈ కార్యక్రమం విన్న తర్వాతే తెలిసింది. శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాలు అలాగే భక్తుల మాటల్లో వింటూ ఉంటే భక్తి పారవశ్యం పొందాము. అలాగే అక్కడ నాగుపాము పూజలు ప్రతిరోజు జరుగుతున్నాయంటే ఈ పూజలు చేస్తున్నట్లు కూడా చక్కటి విశేషాలతో వివరించిన తీరు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. తపోభూమిగా నిలిచినట్టు ఈ కార్యక్రమం విన్న తర్వాత తెలిసింది. ఇక్కడ ఆదియోగి విగ్రహం ఉన్నట్లు కూడా తెలిసింది. చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్న అధికారి సిహెచ్ మోహన్ దాస్ గారికి, అలాగే ఎర్రం రాజ్ గారికి, వరలక్ష్మి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. వీరంతా న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా.

శ్రోతలు ఏం చేశారు? 103.2 మెగాహెర్ట్స్ అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు. హృదయ రాగాలు మీరుకున్న సినిమా పాటల కార్యక్రమం వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి

0: లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
7: హృదయరగల కార్యక్రమంలో మాకోసం భక్త కన్నప్ప చిత్ర నుంచి పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు ఆర్మూర్ చేనేత కాలనీ రంగధారి నగర్ నుంచి చింతన్ నరహరి, లక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈరోజు ఉదయం 8:30 ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమంలో కోటగిరి మండలం కేంద్ర శివారులోని అడికేష్ లింగేశ్వర ఆలయం గురించి ఆధ్యాత్మిక శోభతో పరిడ వెళ్తున్న తీరతెన్నులు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది అంటే నమ్మండి అంటూ రాస్తున్నారు. అక్కడ వెలిసిన ఆలయాల ప్రత్యేకతలు, ఆలయ విశేషాలు, విశిష్టత, స్థల పురాణం, అన్నిత్యం జరిగే కార్యక్రమాలను పూజారి వివరించిన తీరు చాలా బాగుంది. భక్తులకు మందిరంతో ఉన్న అనుబంధాన్ని, భక్తుల అభిప్రాయాలతో పూర్తి సమాచారం తెలుసుకోగలిగాము. సందర్భోచిత పాటలతో కార్యక్రమం ఆకట్టుకుందంటే నమ్మండి అంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులు మోహన్ దాస్ గారికి, వ్యాఖ్యాతలు ఏదన్ రాజ్ గారికి, వరలక్ష్మి గారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ధన్యవాదాలండి మీ అమూల్యమైన సందేశానికి. అలాగే మరో సందేశం, ఆకాశవాణికి శుభోదయం. ఈరోజు 8:30 మన ఆలయాల కార్యక్రమంలో కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ అడికేష్ లింగమయ్య ఆలయ విశేషాలు 2వ భాగంలో భక్తుల మాటలు వింటుంటే మాకు ఎంతగానో నచ్చింది. నాగసర్పం ఆలయం చుట్టూ తిరుగుతుంది అంటే మేము వెళ్ళి చూడాలి అనిపిస్తుంది. ఆలయ అర్చకులు బస్వరాజ్ మహారాజ్ చెప్పిన మాటలు మాకు చాలా నచ్చాయి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు వినిపించిన వ్యాఖ్యతలకు, అలాగే స్టేషన్ డైరెక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జగ్రాంపల్లి నుంచి అఖిల, అరుణ, రాజేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మీ అమూల్యమైన సందేశాలు మాకు పంపిస్తున్నందుకు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మీరు అడిగిన పాట వస్తోంది, భక్త కన్నప్ప చిత్ర నుంచి రామకృష్ణ గారు ఆలపించింది, వినిద్దాం.

హృదయ గారి కార్యక్రమంలో మరో రిక్వెస్ట్. స్టేషన్ డైరెక్టర్ గారికి అలాగే సిబ్బందికి మా నమస్కారాలు అంటూ రాస్తున్నారు. ఈరోజు ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమం మమ్మల్ని ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేసింది. కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులో అలరారుతున్న లింగమయ్య ఆలయ విశేషాలు వింటుంటే ఎనలేని తన్మయత్వం పొంది తరించాం. ఇలాంటి కార్యక్రమం మేము మరే ఇతర ఆకాశవాణి కేంద్రం నుంచి వినలేదు. దయచేసి మరికొన్ని ఆలయ విశేషాలతో ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలి అని మా విన్నపం అంటూ రాస్తున్నారు. హైదరాబాద్ లింగంపల్లి నుంచి నన్నపనేని సుబ్బయ్య రాధిక, తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు ప్రసారం చేసిన మన ఆలయాల కార్యక్రమం చాలా నచ్చింది మాకు అంటూ రాస్తున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్, హృదయ రోగాల కార్యక్రమానికి శుభోదయం అంటూ రాస్తున్నారు. మా కోసం శ్రీరామదాసు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ మా పేరు గొజ్జ రామేశ్వరి గంగాధర్ నిర్మల్ నుంచి. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందాం మరి.

0: శ్రోతలకి మరొక మనిక. ఈ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతక జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బిభూషణ్ నవీన్ గారు తెలియజేస్తారు. గమనికు విన్నారు. కార్యక్రమం విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ప్రకటన విన్నారు. వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటలు రేడియోలో వినాలంటే మీరు మాకు రిక్వెస్ట్ పంపాల్సిన మా ఫోన్ నంబర్ 8462-24506. కార్యక్రమం మరో రిక్వెస్ట్ చూద్దాం. ఈరోజు ఉదయం 8:30 మనం అనేలు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులోని అడకేష్ లింగమయ్య ఆలయ విశేషాలు 2వ భాగం చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ అశ్విన్.

ఆనంద్ మన్విత్. అలాగే మాకోసం మంచి కుటుంబం చిత్ర నుంచి పి సుశీల గారిని చేసిన పాటను కూడా వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ రాస్తున్నారు వీరంతా. చౌటుప్ప నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్. అలాగే మరో రిక్వెస్ట్, స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఈరోజు మనాలయాల కార్యక్రమంలో వినిపించిన కార్యక్రమం చాలా బాగుంది. మేము ఆ దైవాలయానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ప్రసారం చేస్తున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు వీరంతా. సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్, హనుమానులు, వసంత మరియు వారి కుటుంబ సభ్యులు. మీ అభిప్రాయాన్ని పంపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. మీరు అడిగిన పాట వస్తుంది, విందాం మరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
5: మీరు వింటున్న ఈ పాట శ్రీ మంజునాథ చిత్రంలో ఉంది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు ఇందల్వా నుంచి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ వారి కుటుంబ సభ్యులు. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో కోటగిరి మండలం లింగపూర్ గ్రామంలో వెలిసిన లింగమయ్య ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలకు వినిపించిన ఎరం రాజ్ గారికి, డైరెక్టర్ మోహన్ దాస్ గారికి శతకోటి వందనాలు అంటూ రాస్తున్నారు. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండలం లింగంపల్లి గ్రామంలోని అడికేసి లింగమయ్య ఆలయం గురించి రెండో భాగం చాలా చక్కగా వివరించారు. ఎరం రాజ్ గారికి, డైరెక్టర్ మోహన్ దాస్ గారికి, సాంకేతిక సిబ్బందికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. హృదయ రకాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ రాస్తున్నారు. వీరు జాన్కంపేట నిజామాబాద్ నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున. అలాగే ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో అడికేశ లింగమయ్య ఆలయ విశేషాలు రెండో భాగం విని తరించాము. చక్కటి ఆలయ విశేషాలు, విశిష్టత గురించి అర్చకులు, భక్తులు వివరించిన తీరు అమోఘం. వింటుంటే ఆలయంలో ఉన్నామా అనే భ్రమలో ఉండిపోయాము. అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు నిజామాబాద్ ఎఫ్ఎం వారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, సాంకేతిక విభాగానికి, పరిపాలన సిబ్బందికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం ఈ పాటస్తాను.

శ్రోతులు చేశారు 103.2 మెగాహెడ్స్ అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ మీరు వింటున్నారు. హృదయరాగాలు మీరు కోరిన సినిమా పాటలు వింటున్న శ్రోతులకి మరో కమ్యూనిక. ఈ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇంకా వివిధ రకాల హార్మోన్ల లోపాల వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. మీరు వింటున్న పాట ఖుషి. సినిమా కోసం సిద్ శ్రీరామ్, చిన్మయి, మదన్ గారికి పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు. నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి నమస్కారాలు అంటూ ఈరోజు మనాలయాల కార్యక్రమంలో అడకేష్ లింగమయ్య ఆలయ విశేషాలు 2వ భాగం చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మార్టిన్ భాయ్, షేక్ చాంద్, ఫారూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, ముసా కరీం, షేక్ సలీం వీరందరి కోసం ఈ పాట వస్తుంది. విందాం మరి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణప్పురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ కంటి సమస్యలు, మూతబిందు, క్యాటరాక్ట్, రెటీనా సర్జరీ మొదలైన వాటి గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ముగల్ గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: సేవలు వింటున్నారు. ఎగిరే పావురు మా చిత్ర నుంచి పాటని. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు కోనాపూర్ కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుంచి గణేష్, రాజు, శ్రీవస్త, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య, వీరేంద్ర కోసం ఈ పాట.

0: స్వరపద యోగజ సమగతిలో ముఖరిత మానసము.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో మన లాస్ట్ సాంగ్ ఏంటో చూద్దాం. మా కోసం ఎంఎం కీరవాణి సంగీతంలో చిత్ర పాడిన పాట వినిపించండి, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం నుంచి అంటూ రాస్తున్నారు. కంఠేశ్వర్ నుంచి ఆడపు లింబాద్రి గంగాధర్ విజయ్ కుమార్ శంబన్న అశోక్ ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. ఆరా చౌరస్తా నుంచి రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయినాథ్ సుచిత్ర. అలాగే మరో రిక్వెస్ట్, ప్రతి శనివారం ఉదయం 8:30 మన ఆలయాల్లో ప్రతి ఆలయం గురించి వినిపిస్తున్న తీరు చాలా బాగుంది. అలాగే ఈరోజు అడికేష్ లింగమయ్య ఆలయం గురించి ఇన్ని విషయాలు విశిష్టత మాకు తెలియదు, విన్నాకే తెలుసుకున్నామంటూ రాస్తున్నారు. అలాగే నిర్వహించిన అధికారులకు, వ్యాఖ్యాతలకు, ప్రత్యేక సిబ్బందికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. వీరంతా మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షర, కృప. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు మన ఆలయాలు కార్యక్రమం అడికేష్ లింగమయ్య ఆలయం గురించి రెండో భాగం విన్నాము, చాలా చక్కగా వివరించారు. భక్తులకు, అర్చకులకు, ఆలయ నిర్మాణకర్త గారికి, అలాగే వ్యాఖ్యాతలకు, డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా అందరికీ ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అందాక విందాం ఇదే పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 179 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. దేశం ఆర్థిక సునామి దిశగా వెళుతోందన్న రాహుల్ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎబోలా లక్షణాలతో సికింద్రాబాద్లో గాంధీ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది. సుడాన్ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి పూణేకి పంపారు వైద్యాధికారులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇచ్చిన రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లో హైటెక్స్లో నిన్న ప్రారంభమైంది. 3 రోజుల ప్రదర్శన రేపు ముగుస్తుంది. భారత్కు 5వ తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ద విమానం Sukhoi-57 అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. Su-57 ఫైటర్ జెట్ల ఉత్పత్తిలో భారత్ను భాగస్వామి చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ విమానాలు ఇరు దేశాలు ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు తమకు అభ్యంతరాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశ మొదటి మహిళా యుద్ద హెలికాప్టర్ పైలట్ మేజర్ అభిలాష బరాక్ ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు స్వీకరించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేతుల మీదుగా ఈ అవార్డు ఆమె అందుకున్నారు. నైరుతి ఋతుపవనాలు గోవా కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 2-3 రోజుల్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింతగా ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ 2 జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అడవి నవల రచన నేపథ్యం గురించి నవలా రచయిత శ్రీ వసంతరావు దేశపాండేతో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ.

0: ఇప్పుడు వినండి అడవి నవల రచనా నేపథ్యం గురించి. నవల రచయిత శ్రీ వసంతరావు దేశపాండేతో పరిచయం. పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ.
1: నమస్కారం వసంతరావు దేశపాండే గారు.
2: నమస్కారం అండి.
1: అడవి నవల అని పేరు వినగానే మీరే గుర్తుకొస్తారు. అయితే సాధారణంగా ఒక రచయిత రాస్తున్న క్రమంలో నాలుగవ రచనను లేదా ఐదవదో చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ మీరు రాసిన మొదటి నవలనే చాలా సంచలనం సృష్టించింది. అయితే ఈ సంచలనానికి వెనుక మీరు పడ్డటువంటి కృషి, ఈ విషయం గురించి శ్రోతలకు చెప్తారా?
2: అడవి నవల రాయడం, అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అడవి నవల రాయడానికి వెనక నేపథ్యం చాలా ఎక్కువగా ఉంది. 1970 వరకు చదవడంతో సరిపోయింది నాకు. ముఖ్యంగా అదలాబాదు లైబ్రరీ గ్రంథాలయంలో ఉండే మొత్తం ఫిక్షన్, నాటకం, వ్యాసాలు ఈ మూడింటిని ఆల్మోస్ట్ చదవడం అయిపోయింది. అప్పుడే మార్కెట్లో వస్తున్న ఏ నవల వచ్చినా వెంటనే చదవడం అనేది ఒక హాబీగా డెవలప్ అయింది. అలా చదివి చదివి 70 నుంచి ఒక కోరిక నేను రాయాలనే తపన మొదలైంది. రాయాలనే తపన రోజు రోజుకు ఏడాది గడుస్తుంటే నవల రాయాలి అనే కోరిక పెరుగుతూ పోయింది. ఏ పత్రికలో నవలల పోటీ వచ్చినా, ముఖ్యంగా స్వాతి మాస పత్రికలో దాని వెంట ఒక అనుబంధ నవల వచ్చేది. చదివినప్పుడు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆ రోజుల్లో దానికి అనుబంధ నవలకు రాసేవాళ్ళు, దానికి కూడా రాయాలనిపించేది. రాయాలని అనిపిస్తుంది, కానీ ఏం రాయాలో నాకు తెలియదు. ఎలా రాయాలనే దాని గురించి నాకు ఎలాంటి సందిగ్ధం లేదు. ఎలా రాయాలో నాకు తెలుసు, కానీ ఏం రాయాలనే దానికి నాకు ఇదమిద్దంగా తెలియకపోవడంతో ఒక 10 ఏళ్ళు నా అన్వేషణ. అయితే ఆ అన్వేషణ చివరికి 1981 ఏప్రిల్ 20 సాయంకాలం 8 గంటలకు, అప్పుడు ఎండాకాలం, నీటి కరువు ఆదిలాబాదులో, బోరింగ్ దగ్గర నీళ్లు కొడుతూ ఉంటే ఆ పక్కనే రేడియోలోంచి బీబీసీ వార్తలు వస్తున్నాయి. మన స్టేషన్ కాదు, బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళ వార్తలు. ఇందిరవెల్లి కాల్పుల్ని వాళ్ళు వాడిన పదం ఏమిటంటే, మరో జలియన్ వాళ్ళ బాగ్ ఉదంతం. ఇది నన్ను చాలా కల్లోలపరిచింది. మన జిల్లాలో మన పక్కన ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రాంతంలో, అదే గిరిజనుల మీద, ఒక జలియన్ వాలా స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన ఒక మహత్తరమైన, అతి క్రూరమైన ఘట్టం ఇక్కడ ఎట్లా జరిగింది, ఇది తెలుసుకోవాలనే క్రమంతో అప్పుడు ఆ ఇందిరవెల్లి కాల్పులు దాని వెనుక ఉండేవి ఇవన్నీ తెలుసుకోవడంతో అప్పుడు ఏం రాయాలో నాకు చాలా స్పష్టం అయిపోయింది. ఇందిరవెల్లి కాల్పుల్లోని నేపథ్యాన్ని రాయాలి నవలని. దానికోసం నా శ్రమ నేను చేస్తూ ఉన్నా, కానీ నాకు వెనక నుంచి ఒక భయం, నా నవల ఎవరు వేసుకుంటారు? ఒక 350 పేజీలు రాసిన దాన్ని పబ్లిష్ చేసుకోవాలా? అప్పటి వరకు కథలు, వ్యాసాలు, కొన్ని కవిత్వాలు రాసిన ఇది ఉంది. అప్పటికీ భారతిలో నా కథలు, కవిత్వం, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. కానీ నవల అనేది నాకు కొత్త, నవలా రంగానికి నేను కొత్త కాబట్టి నా నవలను బహుశా ఎవరు స్వీకరించకపోవచ్చు అనే ఒక సంకోచంతో సుమారు 1 సంవత్సరం నేను దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోగలిగినా కానీ కలం బట్టి రాయలేదు.
1: అంటే ఇప్పుడు సాంకేతిక పరమైనటువంటి అంశాలు అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా సేకరించారు?
2: నేను మొట్టమొదట 1981 ఏప్రిల్ సంఘటన జరిగిన తర్వాత 21 నాడు మార్కెట్లో ఉండే అన్ని దినపత్రికలు నేను కొన్నా. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు అన్నీ కొని అన్నింటినీ చదివి వాటి పేపర్ కట్టింగ్స్, ముఖ్యంగా ఆ వారం 10 రోజుల్లో వచ్చిన ఎడిటోరియల్స్, తర్వాత ఆ విషయం గురించి ప్రముఖుల పందన, ఇలాంటివన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నా. దాంతో నాకు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది, ఇది మామూలు విషయం కాదు, ఇది అంత ఆషామాషిగా కాల్పులు జరిపినలో చనిపోయినలోనే అంత కాదు, దీని వెనక ఏదో గొప్ప నేపథ్యం ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి, చెప్పాలి అనే క్రమంలో నేను కొంచెం అధ్యయనం కూడా చేయడం జరిగింది. కానీ నవల రాయడానికి నేను మొదలుపెట్టలే. ఇది ఒక పార్శ్వం అనుకుంటే, నవలలు చదువుతున్న క్రమంలో నన్ను బాగా విశేషంగా ఆకర్షించిన నవలలు విశాలాంధ్ర వాళ్ళ నవలల పోటీలో వచ్చిన నవలలు. వాళ్ళు ఒక 6-7 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఒక 3 నవలలకు ప్రైజులు ఇచ్చేది. ఆ నవలలన్నీ కూడా చాలా వైవిధ్యంతో కూడి, ముఖ్యంగా ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నవి, శ్రామికుల జీవితంతో ముడిపడి ఉన్నవి, ఇలాంటి నవలలకి వాళ్ళు మంచి స్థానాన్ని కల్పించేది. అలాంటి నవలలు మామూలు పత్రికల్లో వచ్చేది కాదు, చాలా భిన్నమైనవి. వస్తువు చాలా భిన్నమైంది. అసలు చాలా మంది దీని మీద నవల రాయగలం అని అసలు ఆలోచించరు. అలాంటి వస్తువుని ఎన్నుకొని వాళ్ళు నవల రాసేది. ఆ వేదిక చాలా సహజంగా అనిపించింది నాకు. ఇంకోవైపు ఏమి రాయాలో నాకు తెలిసింది, ఎలా రాయాలో నాకు ముందే తెలుసు, ఇప్పుడు ఎవరికి రాయాలో కూడా అర్థమైంది. కానీ ఒక సంకోచం, నాకన్నా ముందు ఎవరైనా రాస్తారేమో. ఇందరవెల్లి సంఘటన జరిగిన తర్వాత ఆ ఇందరవెల్లి ఒక యాత్రాస్థలం అయిపోయింది సంవత్సరం అంతా. ముఖ్యంగా నగరంలో ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉండే యూనివర్సిటీ విద్యార్థులు, మెడికోసు మేధావులు, ఇక్కడెక్కడి నుంచో చాలా మంది ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి, రచయితలు, కవులు అందరూ వచ్చిపోయేది. ఈ వార్తలు కూడా నేను ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉన్నా. నాకేమిటంటే ఇంతమంది వచ్చి చూసిపోతుండ్రు కాబట్టి దీంట్లోంచి ఎవరైనా ఒకరు నవల రాస్తారేమో. అయితే ఏదో చదురుముదురుగా కొన్ని కవిత్వాలు వచ్చినాయి ఆ సంఘటన మీద, వ్యాసాలు వచ్చినాయి. వ్యాసాలు నాకు ఉపయోగపడ్డాయి, కానీ నవల రాసే సాహసం కానీ కథ రాసే సాహసం కానీ ఎవరు చేయలేదు. సరిగ్గా ఒక సంవత్సరం 1982 ఏప్రిల్ వరకు వేచి చూసిన తర్వాతకి ఎవరు రాయరు. నాకు రాయడానికి ఇంకా అడ్డంకి ఏమీ లేదు అని చెప్పి సరిగ్గా అప్పుడే 30 వరకే ఈ నవలల పోటీ లాస్ట్ డేటు. 20 కూర్చొని ఒక వారం రోజుల్లో నేను నవల రాసిన, ఓన్లీ 7 to 10 10 రోజులు అయింది. రాసి విశాలాంధ్ర నవల పోటీకి పంపడం జరిగింది. నాకు ఏ భయం అయితే ఉందో ఆ భయమే నిజమైంది. నవల రాసిన తర్వాత నవల రాయడం మన ఇష్టం కానీ దాన్ని పబ్లిష్ చేయడం అంత సులభం కాదు.
1: అంటే ఇప్పుడు వారం రోజుల లోపల ఒక చేదిరిగిన రచయిత రాయగలుగుతాడు
2: నాకు అంటే. ఇప్పుడు ఈ ఆ నవల రాసిన తర్వాత ఈ 25 అనుభవంలో చాలా మంది చాలా మెల్లగా రాస్తారని తెలిసింది. కథని కూడా మామూలు కథని కూడా వారం వారం రోజులు ముక్కలు ముక్కలుగా రాస్తారండి. నిజానికి కథ రాయడానికి ఒక సిట్టింగ్ కరెక్ట్, ఒక సిట్టింగ్లో రాయాలి కథని. కవిత్వం అయినా కథ అయినా ఒక సిట్టింగ్లో అయిపోవాలి. దాని తర్వాత ఏమైనా మెరుగులు అటో ఇటో ఎడిటింగ్ లాంటివి చేసుకుంటే వేరు, కానీ నవలనిగా ఓ నెలల తరబడి రాస్తారని. కానీ నేను మాత్రం ఇప్పుడు నేను రాసిన కనీసం 5-6 నవలలు ఏ నవలను కూడా నేను వారం రోజులు మించి రాయలేదు. అయితే ఒకటి, నేను రాస్తూ ఉన్నప్పుడు ఇక మిగతా ప్రపంచంతో నాకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు, కానీ నేను నా ఉద్యోగానికి సెలవు పెట్టి ఇతరమైన ఏ పనులు అసలు ఇంట్లోంచి కూడా బయటకు వెళ్లకుండా ఉదయం
1: సిటీ కంటూ వెళ్ళి లాడ్జ్లో ఉండి లేకపోతే ఇంకేదో గెస్ట్ హౌస్ ఇట్లా. అంటే మనం పత్రికలు వస్తే
2: మీరు చెప్పినట్టుగా అంటే ఆ ఇంట్లో రాయలేని వాతావరణం ఉన్న వాళ్ళు కొంచెం ప్రశాంతత ఉండాలా, కమ్యూనికేషన్ వేరే వాళ్ళు వస్తారండి. కొంతమంది బయటకు పోయి రాయడం అనేది ఉంది, ముఖ్యంగా సినిమా రచయితలకు అలాంటి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక ప్రయత్నం కూడా నేను చేసిన ఒకసారి ఇలా, అంటే ఈ నవలకని కాదు కానీ తర్వాత ఇంకో నవల రాయడానికి నేను నిర్మల వెళ్ళి తిరుమల లాడ్జిలో రూమ్ బుక్ చేసుకొని ఉంటే, అది ఎండాకాలం, సరే వారం రోజులు ఉండే నవల తీసుకొని బయటకు వెళ్దాం అనుకున్నాను నేను. ఓ 10 తర్వాత చెప్పింది, సరే ఏసీ పనిచేయడం లేదు, ఎండాకాలం అంతా ఇలాగే ఉంటుంది అంటే మళ్ళీ గంట సేపట్లోనే నేను లాడ్జి ఖాళీ చేసి బయటకు వచ్చేసిన. అంటే రాయలేదు నేను అలాంటి వెదర్లో, ఎప్పుడు రాయలేదు, ఇంట్లోనే రాసేది. కానీ ఇంట్లో రాస్తున్నప్పుడే నేను ఇక ఒక ప్రత్యేకమైన వాతావరణం, వారం రోజులు ఒకటే మూడు ఉండాలి అసలు,
1: వాతావరణంతో పాటు మూడు ఉండాలి.
2: మూడు ఉంటుంది అంటే మీరు తింటున్నా తిరుగుతున్నా ఏది చేస్తున్నా ఆ పాత్రలు ఆ సంభాషణలు ఆ వాతావరణం మనకు తెలియకుండా మనం వెంటాడుతూ ఉంటుంది.
1: రాయాలనే తపన ఉంటాయి.
2: నేను దినమంతా రాసేది, రేపు రాసేది, రాత్రి మళ్ళీ ఆలోచించుకునేది, మళ్ళీ రెండవ రోజున ఇక రాస్తూ మళ్ళీ ఇంకా అది అంటే వేరే వాళ్ళని చాలా మందిని గమనించిన తర్వాత చాలా ఆలస్యంగా రాయడం, లెంతీగా రాస్తూ పోవడం, తర్వాత రాసిన దాన్ని మాటి మాటికి ఎడిట్ చేయడం, ఇలాంటి చాలామంది నా మిత్రులు కూడా నాకు చెప్తుంటే విన్నా.
1: ఇప్పుడు వారం రోజుల్లో కంప్లీట్ అయింది అన్నారు కదా, కంప్లీట్ అయిన దాన్ని ఎడిటింగ్ కోసం మరి వారం రోజుల్లోనే ఎడిటింగ్ రాయడం అన్ని అది ఎట్లా సాధ్యమైంది?
2: ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను రాసిన దాన్ని నేనడు ఫేర్ చేసుకోలేదు. కొంచెం ఫేర్ చేయడం విషయంలో నాకంత కొంచెం బద్ధకమే అనుకోండి, ఆ పదం వాడద్దేమో, 2-3 సార్లు నన్ను ఆక్షేపించింది కొంతమంది పెద్దవాళ్ళు, నువ్వు బద్ధకం అనొద్దు అని. కానీ ఎందుకో మనం రాసింది మళ్ళీ మనం రాయడం, మనం రాసింది తిరిగి ఫేర్ చేయడం అత్యంతరం లేకపోతే ఓకే. కానీ ముఖ్యంగా నాకు మా భార్య ఆమెకు చాలా ఓపిక, నాకు పూర్తిగా వ్యతిరేకం. ఆమె చాలా ఓపికగా నేను రాసింది రాసినట్టుగా ఫేర్ చేయడం. తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా సురభి మనోహరరావు అని, ఆయన కూడా మంచి కథారచయిత కవిత్వం, ఆయన కూడా నా రచనలన్నింటినీ ఫేర్ చేసేది.
1: ఇప్పుడు మీ ఆవిడకి ఏమైనా సాహిత్య నేపథ్యం?
2: సాహిత్య నేపథ్యం ఏంది, నాతో ఏమైనా అంటూ ఉండాలంతే చదవడం.
1: అంతకుముందు వాళ్ళ ఇంట్లో?
2: అంతకుముందు లేదండి. మా పెళ్ళైన తర్వాత మంచి క్లాసికల్ లిటరేచర్, ఇది మంచి కవిత్వం, ఇది మంచి నవల, ఇది మంచి కథ అనుకునే వాటన్నింటినీ ఆమెతో చదివించడం, చదివి ఆనందించే ఆర్ద్రత ఆమెలో ఉంది. అంత మట్టుకే ఆమె. కానీ ఫేర్ చేయడంలో మాత్రం అసలు మనం ఊహించలేం. ఉదయం 9-10 గంటలకు కూర్చుంటే రాత్రి 12 అయినా వరుసగా రాస్తూనే పోయేది. అట్లా నేను రాయడం, ఆమె ఫేర్ చేయడం. ఇంకోటి నేను రాసిన వాక్యాన్ని తిరిగి రాయడం అనేది లేదండి. ఇది నాకు అంటే అది మంచో చెడో కానీ నాకు అంతెందుకు. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఈ 3-4 నవలలు నేను తిరిగి మళ్ళీ రీప్రింట్ చేస్తున్న క్రమంలో జస్ట్ ఈ మధ్య నేను మళ్ళీ పాత వాటిని మళ్ళీ ఒకసారి ప్రూఫ్ రీడింగ్ కోసం చూసుకుంటే కూడా నేను ఎక్కడ ఫుల్ స్టాప్ కామా వాక్యం కూడా మార్చింది లేదు. అంటే అప్పుడు రాసింది 25 ఏళ్ల క్రితం రాసిన అడవిని కూడా నేను మళ్ళీ ఇప్పుడు మార్చలేకపోయాను. అప్పుడు ఏదొచ్చిందో అంతే, ఇక అంతకన్నా బెటర్ నేను ఊహించలేను.
1: అంటే ఇప్పుడు ఇది ఎట్లా సాధ్యమైందంటారు?
2: అది నేను చెప్పలేను. ఇప్పుడు కొంతమంది
1: రాయకపోవడం అనేది చాలా గొప్ప విషయం.
2: ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన కొంతమంది కవులకు ధార ఉందంట చూడండి.
1: కానీ అది కవిత్వానికి సాధ్యం అనిపిస్తుంది, చాలా విస్తారమైన
2: కవిత్వంలో సాధ్యం అనుకుంటే ప్రోజలో ఇంకా సాధ్యం. ఎందుకంటే కవిత్వంలో యతి ప్రాసలు గణాలు ఇవన్నిటినీ ఒక సర్కిల్లో

0: రాకుండా నేను ఏం రాస్తున్నానో తెలియకుండా వాక్యం మొదలుపెట్టి రేపేం రాస్తున్నానో తెలియకుండా నాకు నేనే పాత్రలతోనే సమస్యను సృష్టించుకొని అంతే వేగంతో రాసిన నవల కూడా ఉంది. అనూయ దానికి ఉదాహరణ. అనూయ నవల నేను మొదటి వాక్యం రాస్తున్నప్పుడు రెండవ వాక్యం ఏం రాస్తున్నా నాకే తెలియదు. నేను మనసులో అనుకున్న కథ వేరు, నేను దారి తప్పి రాసింది వేరు, అది ఇంకా రాయాల్సే ఉంది. అంటే ఇప్పుడు అదొకటి అట్లా వచ్చేస్తుంది అంతే, కానీ ఒకటి ఏది రాసినా ఆ పాత్రలన్నీ నాకు కనిపించడము, వాళ్ళతో సంభాషించడము, ఆ వాతావరణం, నేను దాంట్లోకి వెళ్ళిపోతా. ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రాయాలనేది నా ఉద్దేశం.
1: కథ గాని నవల రాసేటప్పుడు ఒక స్కెచ్ వేసుకుంటారు కదా?
0: అవును.
1: సన్నివేశాలు కూడా స్కెచ్ లో భాగం అవుతాయా లేదా అనుకోకుండా రాస్తున్న క్రమంలోనే వస్తుంటాయా?
0: రాస్తున్న క్రమంలోనే వస్తుంది నాకైతే. ఇప్పుడు అడవి నవల రాస్తున్నప్పుడు మొదట కొంత భాగం రాసిన తర్వాత నేను ఊరికే ఒక చిన్న, ఇప్పుడు ఈ సినిమాలకు వాటికి అనుకుంటారు చూడండి, సింగిల్ లైన్ స్టోరీ అంటే సంక్షిప్తంగా ఒకటి రెండు వాక్యాలు కథ చెప్పాలి, దాన్ని మళ్ళీ మనం ఎలా చేసుకోవచ్చు. నేనేమనుకున్నా ఒక గిరిజన గూడెం, ఇప్పుడు ఇందిరవెల్లిలో కాల్పులు జరిగినాయి, వాళ్ళు ఏదో చేస్తారు అని అపోహతోని, మరి వాళ్ళు ఏదో చేస్తారు అనే దానికి అంతకుముందు ఏం జరిగింది, ఏం జరిగింది అనే దానికి నేను వేసుకున్న స్కెచ్ ఏమిటంటే వాళ్ళ మీద చాలా మంది జులుం చేసిండ్లు, ఎవరెవరు షావుకార్లు చేసిండ్లు, పోలీసు వాళ్ళు చేసిండ్లు, తర్వాత ఆబ్కారి వాళ్ళు చేసిండ్లు, ఫారెస్ట్ వాళ్ళు చేసిండ్లు, ప్రభుత్వ ఉద్యోగులు చేసిండ్లు, వాళ్ళ రెవెన్యూ వాళ్ళు చేసిండ్లు. ఈ ఈ స్కెచ్ నాకు వచ్చిన తర్వాత ఒక్కొక్క దాని గురించి నేను చక్కగా మొత్తం ఎవరెవరు ఏముంది అవి రాసుకుంటున్నా, చాలా సులభం అయిపోయింది రాయడం. అలాంటి స్కెచ్ే తప్ప ఇంకా వేరే స్కెచ్ ఉండదండి. ఏది ఎవరైనా సరే ముందు రేఖా మాత్రంగా ఏదైనా అనుకుంటే దాన్నిగా సీన్ల వారిగా డైలాగ్ వర్షన్ లో కన్వర్ట్ చేసుకుంటూ రాసుకుంటూ పోతుంటే చక్కగా రాయచ్చు.
1: అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంత సంచలనాత్మకమైన నవల రాసింది కదా, అయితే అప్పుడు ఏ రచయిత నవల రాసిన సీరియల్గా వచ్చేవి, వాళ్ళు కూడా సీరియల్గానే వేసుకోవడానికి మొగ్గు చూపుతుంది.
0: అవును.
1: అయితే సొంతంగా మీకు వేసుకోవాలని ఒక ఆలోచన వచ్చిందా?
0: లేదు లేదు, సొంతంగా వేసుకోవడం లేదు. నేను ఎంతసేపు ఆ రోజుల్లో పోటీలకు రాయడము అనే ఉద్దేశంతోనే ఉన్న తప్ప నేను సొంతంగా వేసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే మార్కెట్ చేసుకోవడము, పత్రిక భావజాలానికి అనుగుణంగా మనం రాయడం, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి నేనైతే ఆ నవల రాస్తున్నప్పుడు సరే ఇదేదో మామూలు ప్రచురణకు స్వీకరిస్తే సరిపోతుంది, మనం రాసిన శ్రమకు ఫలితం వస్తుంది అనుకున్నా. కానీ నేను రాసిన నవల చతుర నవలల పోటీలో టాప్ ఇన్ టాప్, ఒక 120 నవలలు వాళ్ళు మంచి నవలల్ని పక్కన పెట్టి 120 నవలలు సెలెక్ట్ చేసి ఆ 120 నవలల్ని మళ్ళీ చదివి దాంట్లోంచి ఒక 20 తీసి ఆ 20లోంచి మళ్ళీ 13 తీసి ఆ 13లో పెట్టినప్పుడు నా నవల ఒక్కటి ఒకవైపు, 12 నవలలు ఒకవైపు. ఇది అంటే నేను కాదు, అక్కడ ఎడిటోరియల్ బోర్డు నాతో, ఎడిటోరియల్ బోర్డు కానీ తర్వాత అక్కడ ఉండే ముఖ్యంగా మేధావులైన జడ్జెస్. మేధావులు ఎందుకంటున్నా అంటే ఆ నవలల పోటీని జడ్జ్ చేసింది ముగ్గురు వ్యక్తులు, దాంట్లో ఇద్దరు చాలా ప్రసిద్ధులు, ఒకరు కేతు విశ్వనాథ్ రెడ్డి, రెండవ ఆయన ప్రొఫెసర్ హరగోపాల్. నాకు సంతోషం ఏంటంటే అలాంటి జడ్జుల నిర్ణయంతో నాకు నా నవల గుర్తింపబడడం నాకు సంతోషం.
1: ఇప్పుడు 120 నవలల్లో మీ నవలనే మొదటి నవలగా సెలెక్ట్ కావడం వెనుక వస్తువు బలమా, మీ శైలి శిల్పమా, లేదా సమకాలీన సంఘటన?
0: మంచి ప్రశ్న అండి ఇది. అప్పటి వరకు ఎవరూ చెప్పని కొత్త వస్తువు నేను స్వీకరించిన. అసలు ఆంధ్రప్రదేశ్లో గిరిజన సాహిత్యం గురించి పెద్దగా రాసిన వాళ్ళు లేరు. కొంత అల్లంరాజే అప్పటి కొంత కృషి చేసిండు.
1: అంటే ఏం రాసిండు
0: ఆయన? కొంచెం ఈ పల్లెటూరు వాళ్ళ గురించి, వాళ్ళ సాధక బాధకాల గురించి, ఊరు అనే నవల మళ్ళీ పిలిచింది, కొన్ని రాసినట్టు నాకు తెలుసు.
1: కొలిమంటి కుంతి కూడా అప్పుడే
0: అప్పుడే వచ్చింది, ధారావాహికంగా సృజనలో వచ్చింది అది. పాఠకులకు చదివి వినిపించి ఆనందించే లెవెల్లో రాయబడిన నవలండి. సృజనలో వచ్చిన తర్వాత ఆ నవలని పల్లెటూరులో చాలామంది చదువు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి ఆ నవలను చదివి వినిపించేది. ఆ రకంగా ఆ నవల ప్రాచుర్యాన్ని పొందింది. అయితే గిరిజనుల మీద పూర్తి స్థాయిలో అంత డెప్త్కు వెళ్ళి రాసిన నవల నేనే మొదట అనుకుంటున్నా. అంటే అంత విస్తృతంగా ఒక పల్లెటూరును, ఒక గిరిజన గూడాన్ని తీసుకొని 50 ఏళ్ల చరిత్రను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను 1982లో నా నవల రాసిన, నా నవల

0: ప్రపంచానికి చేతుల్లోకి వచ్చింది 88, కానీ ఈ మధ్య కొమరం భీం వచ్చింది.
1: అది రాకముందు,
0: నా నవల వెలుగులోకి రాకముందు కొమరం భీం వచ్చింది, అల్లం రాజయ్య సావు వచ్చింది. కానీ ఒకవేళ 81లోనే నా నవలకు వెలుగు చూడగలిగితే ఈ అల్లం రాజయ్య వీళ్ళకన్నా ముందు నా నవలే ముందు వచ్చేది. నా మ్యాన్స్క్రిప్ట్ నేను 82 కంప్లీట్ చేసిన, అనేకమైన కారణాంతర వలన అది 7 ఏళ్ళు పట్టింది. ప్రచురణకర్త దొరకడం చాలా కష్టం అండి. ఒక మంచి నవల రాయడం ఒక ఎత్తు, దానికి తగిన వరుణ్ణి. మనం పాత పద్ధతులు అనుకుంటే కావ్యం కన్యా అనుకున్నాం కదా, కావ్యాన్ని కన్యా అనుకుంటే ఆమెకు తగిన
1: అనుకుంటున్నారా?
0: నేను అనుకుంటున్నా, నేను నవల రచయితని అయినప్పటికీ కూడా నా కావ్యాన్ని నేను కన్యగానే అనుకున్నా. ఎందుకంటే ఏదో ఇది ప్రచురణ కావాలనే ఉద్దేశంతోనే మొదట విశాలాంతరకు పంపిన, ఏదో సంబంధం కుదిరినట్టే కుదిరింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి దాని స్వాతి అనిల్ అవార్డ్ నవలల పోటీకి పంపిన, వాళ్ళకి అసలే నచ్చలే, తెలుసు వాళ్ళకి ఇది నచ్చయని. దాని తర్వాత ఇంకో పత్రిక పంపిన, ఆ పత్రికా సంపాదకుడు చాలా విఘ్నుడు, నాకు మిత్రుడు కూడా, కానీ ఆ రోజుల్లో ఉండే ట్రెండ్ ఆ సంపాదకీయం ఆ స్థానం ఆయనని విచిత్రంగా మాట్లాడించింది. ఈ నవలలో కొంత మసాలా పెట్టు, ప్రతి వారం ఎపిసోడ్కి ఒక అద్భుతమైన మలుపు పెట్టు, అప్పుడు దీన్ని వేద్దాం ఒక 8-10 వారాలు అన్నాడు. అయితే ఎందుకో నాకు అది చేయాలనిపించలే. సరిగ్గా వాళ్ళు ప్రింటింగ్ పేజీ ఎక్కడికి వస్తుందో అక్కడిక ఒక హఠాత్ మలుపుని పెట్టాల, వచ్చే వారం ఎదురు చూసే అంత. ఆ టెక్నిక్ నేను చేయలేక నా నవలను నేను తెచ్చుకున్నా. దాని తర్వాత ఆ నవలని ఒకే ఒక పాఠకుడు పూర్తి స్థాయిలో చదివి నాకు చాలా ధైర్యాన్ని కలిగించాడు. ఆల్మోస్ట్ నేను అది అన్పబ్లిష్డ్ నావెల్ అంటే ఎవరికి చూపించడానికి కూడా నేను సిగ్గుపడేది. అలాంటి దశలో నిర్మల్లో ఒక సాహితీ మిత్రుడు, ఆంగ్లోపన్యాసకుడు పొత్తూరి సుబ్బారావు అని, తెలుగు ఇంగ్లీష్ రెండు సాహిత్యాల్ని అద్భుతంగా అధ్యయనం చేసిన వ్యక్తి, నాకు సాయంకాలం షికారు మిత్రుడు. ఏదో సందర్భవశంగా ఒకసారి ఇట్లా ఉంది అంటే, ఒకరోజు సినిమాకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చెప్పిన ఇట్లా నవల రాసిన అంటే నేను చదువుతా అని చెప్పి ఆ మొదటి ఆట సినిమా తర్వాత మా ఇంటికి వచ్చి నవల తీసుకొని పోయి, సరే చదువుతాడు కదా అని ఇచ్చేసిన. ఆయన 3:30 రాత్రి ఇంటికి వచ్చి తలుపు, మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కాబట్టి వచ్చి తలుపు తడుతుంటే, ఏమిటి ఇంత మధ్యరాత్రి అంటే, నేను నవల చదివేసిన, అద్భుతంగా ఉంది, దాన్ని ఇప్పుడు ఇట్లా తలుపు కొట్టి చెప్తేనే కరెక్టు, రేపు చెప్తే కుదరదు, రేపు సాయంకాలం వరకు ఆగే ఓపిక లేదు నాకు అన్నప్పుడు నాకు అప్పుడు మొదటి ఆశ, నేను రాసింది ఒక మంచి వస్తువే, దాంట్లో రీడబిలిటీ ఉంది. ముఖ్యంగా రీడబిలిటీ ఎందుకంటున్నా అంటే, 250-300 పేజీల నవల అచ్చమైన అదిలాబాద్ మాండలికంలో రాయబడ్డది. దాంట్లో రచయిత నెరేషన్ కానీ పాత్రల నెరేషన్ కానీ ఇవన్నీ కూడా అదిలాబాద్ మాండలికంలోనే ఉంటాయి.
1: అయితే అంత మాండలికంలో ఆయనకు అర్థమైందంటారు?
0: ఆయనకు అర్థం కావడం ఇక్కడ విశేషం కాదు, ఒక వ్యక్తే. నేను నవల్ల పోటీకి పంపినప్పుడు అక్కడ ఉండే మేధావులైన జడ్జెస్కే అది అద్భుతంగా అర్థమైంది. నాకు ప్రైజ్ వచ్చినప్పుడు మాండలికంలో ఉండే స్క్రిప్ట్కే వాళ్ళు ఓకే చేసిండ్రు.
1: మరి ఇప్పటికి కూడా అంటారు కదా తెలంగాణ భాష అర్థం కాదని, పూర్తి అదిలాబాద్ భాషలో రాసిన నవల అప్పుడు మరి ఎట్లా అర్థమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు వీళ్ళన్న మాటలు ఒక రకంగా అబద్ధమే.
0: అబద్ధమే, 100% అబద్ధమే.
1: ఎందుకంటే ఇప్పుడు ఆ జడ్జెస్లో ఎవరు కూడా అదిలాబాద్ వాళ్ళు లేరు.
0: కాదు కాదు, ఎవరు అదిలాబాద్ వాళ్ళు కాదు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నవాళ్ళు. ఒక ఒక జడ్జి కేతు విశ్వనాథ రెడ్డి కడపకు సంబంధించిన వ్యక్తి, హరగోపాల్ మన తెలంగాణ వాడు, ఇంకొక జడ్జి చనిపోయిన వ్యాస్ భార్య అరుణ వ్యాస్, వీళ్ళు 3 విభిన్నమైన ప్రాంతాలకు ఉన్నవాళ్ళు ఏకగ్రీవంగా నా నవలను ఆమోదించిండ్రు. అంటే ఇతివృత్తం చాలా ముఖ్యం అండి, భాష కన్నా ఇతివృత్తం అనేది చాలా ముఖ్యం.
1: దాని వల్లనే ప్రఖ్యాతిగా వచ్చింది. అయితే ఇప్పుడు అడవి నవల చతుర మాసపత్రిక పోటీలో సెలెక్ట్ అయింది, సంతోషం. అయితే ఆ మాసపత్రిక దాంట్లో రావడానికి మీకేమైనా సాంకేతికమైన ఇబ్బందులు, అంటే మాసపత్రిక యాజమాన్యం నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, లేదా మీకు దగ్గరున్న పాఠకులు అంటే అది పబ్లిష్ కాకముందు చదివిన పాఠకుల నుంచి ఏమన్నా మీకు అంటే ఇబ్బందులు కానీ, లేదా ఇంకా వేరే మీరు అనుకున్న దానికంటే అననుకూలమైన పరిస్థితులు కలిగినాయా?
0: దీన్ని నేను చాలా టూకీగా చెప్తాను మీకు. నవల రాయడానికి నాకు 7 రోజులు పట్టింది, నవల ప్రచురించు

0: తెలుసుకోవడానికి దాని గుర్తింపు రావడానికి 7 ఏళ్ళు పట్టింది. ఆ నవల తగిన రీతిలో వెలుగు చూడడానికి నా పరంగా 1 సంవత్సర కాలం పట్టింది.
1: దేశపాండే గారు, మీ నవల గురించి, మీ రచన నేపథ్యం గురించి, తర్వాత మీ నవలలో ఉన్నటువంటి వస్తువు, శిల్పం, ఇతివృత్తము, తర్వాత పాత్రలు, వాటి స్వభావం అన్నిటి గురించి మనం తెలుసుకుందాము. చివరిసారి ఒకటి ఏంటంటే, ఈ మధ్యన మీరు ఒక మంచి నవల తెలుగు పాఠకులు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.
0: మంచి నవల అంటే నేను అనుకుంటున్నా, మనం ఎన్నో ఏళ్ల కళ తెలంగాణ, ఆ తెలంగాణ వచ్చింది. ఒక అదృష్టం ఏంటంటే, తెలంగాణలో వచ్చిన 2 ఉద్యమాలని చాలా దగ్గరగా చూసినాం. 1969-70లో వచ్చిన ఉద్యమంలో అప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నా, మ్యాచ్యూరిటీ ఉంది. మళ్ళీ 2వ మలయ ఉద్యమంలో కూడా చాలా దగ్గరగా చూడడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని కలగలిపి తెలంగాణ సహకారం అయ్యే వరకు జరిగిన సంఘర్షణ, దీన్ని నవలగా చెప్పాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను.
1: ఇప్పుడు అడవి నవల తర్వాత ఊరు రాసినట్టుగా ఇంత విస్తారమైన వస్తువు ఉంది వ్యవసాయ రంగం, ఈ భూమి గుండంగానే ఉంది కూడా, పార్ట్ 2 కూడా రాయొచ్చు.
0: ఏదైతే మీరు దాంట్లో పర్యావరణం గురించి నేను పోలేదు, పర్యావరణము, తర్వాత లో కాస్ట్ తో ఎట్లా చేయొచ్చు అనేది ప్రాక్టికల్ గా చూయించు, 2వ పార్ట్ కూడా దానికి రాయొచ్చు. ఒకవేళ వీలైతే రాయడానికి ప్రయత్నం
1: రాస్తారని అందరూ ఆశిస్తారు.
0: తప్పకుండా.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రచార సౌరభం, ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో అడవి నవల రచనా నేపథ్యం గురించి నవల రచయిత వసంతరావు దేశపాండేతో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ ఉదారి నారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324052, 0402324083. నెంబర్లు మరొకసారి 0402324085, 0402324083.
4: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. శుభోదయం, గుడ్ మార్నింగ్, ఆర్జే గారికి నమస్కారం అంటున్నారు. నమస్కారం అండి. అతడు చిత్రంలో అవును నిజం అనే పాటని వినిపించండి అంటున్నారు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, వాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుండి వీరు కోరుతున్నారు. వీరి కోసం కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. అలాగే మీరు వింటున్నారు అని నేను చెప్తుంటే వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారంటే రిప్లై, మేము వింటున్నాము, మా కోసం ఒక పాట వినిపించండి అని అంటున్నారు. కొత్తగూడెం నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లు, వీరి కోసం అతడు మూవీ నుంచి అవును అనే పాటని కేకే సునీత ఆలపించారు. ఈ పాటని వారి కోసం ప్రసారం చేస్తున్నాం.

0: 54 ద్వారా పొందవచ్చు.
1: ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు 2000 నుండి 2005 సంవత్సరాల మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మంచి మంచి హిట్ సాంగ్స్. అయితే నెక్స్ట్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసేద్దాం. 2004లో వచ్చిన చిత్రం వెంకి పాట గోంగూర తోటకాడ. ఆ పాటను ప్రసారం చేయమని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా బండ రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ. గుడ్ మార్నింగ్ అండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మా గురించి ఒక మంచి సాంగ్ వినిపించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం నుంచి బిక్షపతి దుర్గయ్య మిత్రబృందం. గుడ్ మార్నింగ్ మేడం, మా పేరు చదవండి అని అడుగుతున్నారు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్. వీరి కోసం వెంకి చిత్రం నుంచి పుష్పవనం కుప్పస్వామి కల్పన పాడిన పాట, సాహితీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణితో మీకున్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఆకాశవాణి ప్రజా ప్రసారాల సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 అంటే సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతుంది. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలేంటి అంటే ఉదయం 7:30 నుండి 8 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఈ అపూర్వ ప్రస్థానంపై అభినందనలు తెలపాలి అంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324052, అలాగే 0402324853 అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పుకోవచ్చు. నెంబర్లు మరొకసారి 0402324052, 0402324853.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2005లో వచ్చిన ఛత్రపతి మూవీ నుండి గుండుసూది అనే పాటని వినిపించమంటున్నారు. కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, నా కోసం ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ఎడపల్లి మండలం జానకంపేట నుండి జగన్మోహన్. గుడ్ మార్నింగ్ స్టేషన్ డైరెక్టర్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాంష్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, అభిజాన్, అవియ, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి, ఏదైనా పర్వాలేదు అంటున్నారు. అలాగే అంబాల శ్రీరాములపల్లె హనుమకొండ జిల్లా నుంచి పద్మశాలి చేనేత సంఘం వారు కోరుతున్నారు. సమ్మయ్య, సుదర్శన్, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాములు, తాటిపాముల మల్లేశం, గడ్డం సాంబయ్య, దాసి మల్లేశం, కొల్లిపాక, మిన్ను, చింతకింది శ్రీను, ఇప్పులపల్లి శ్రీను, గంగాధర్, రమేష్, అలాగే రవీందర్, స్వరూప, వీరందరూ ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. ఛత్రపతి సినిమా నుండి ఎంఎం కీరవాణి సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్నారు జయం చిత్రం నుంచి తేజ ఆర్పి ఉషా పాడిన పాట, కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు విష్ణు యాదవ్, సునీల్ రాజ్ కుమార్ ఎయిర్పోర్ట్ బేగంపేట నుంచి. ఇదే పాటని ప్లే చేయడం జరుగుతుంది. నందిపేట్ ఫ్రమ్ వెంకటేష్. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు దుర్గాదేవి ఫ్రమ్ గుడ్లనర్వ. వీరి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహిడిలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలు అమాంతం పెంచి సామాన్యుల సొంతింటికల దూరం చేస్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత్ ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలు గుర్తించాలన్నారు. హర్ముజ్ జలసంధిలో నౌక రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన 4 ఇరాన్ డ్రోన్లను అమెరికా దళాలు కూల్చేశాయి. ఆ తర్వాత జలసంధి సమీపంలో గోరుక్ కేష్ ద్వీపంలో ఇరాన్ తీర ప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై దాడి చేశాయి. ఇరాన్ యుద్దంతో లక్షలాది మంది ఆకలితో అలమటించవచ్చని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ హెచ్చరించింది. అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత తీవ్రతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సోమాలియాలో అదనంగా 25 లక్షల మంది, ఆఫ్ఘనిస్తాన్లో 23 లక్షల మంది ప్రజలు ఆహార అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ తనతో ముఖాముఖి చర్చల కోసం చేసిన విజ్ఞప్తిని రష్యా అధ్యకుడు పుతిన్ తోసిపుచ్చారు. ముందుగా నిపుణులు అధికారుల స్థాయిలో చర్చలు జరిగి ఒప్పందాలు కుదిరితేనే జెలెన్స్కీతో భేటీ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. చెస్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచారు. టోర్నమెంట్ చివరి రౌండ్లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కేమర్పై విజయం సాధించారు. ఆ టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత ప్లేయర్గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించారు. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటల

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 11:04 దాటి అలా అలా ముందుకు సాగుతోంది. మరి కాసేపట్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. స్టూడియో క్లాక్ సమయం 11:06 అవుతుంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? కొందరికి సినిమా అంటే ఇష్టం, కొందరికి సినిమా అంటే పిచ్చి, కొందరికి సినిమా అంటే ప్రాణం. కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న వ్యక్తికి సినిమానే జీవితం, సినిమానే సర్వస్వం. భారతదేశంలో కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయాలన్నదే ఆయన సంకల్పం. ఒకటి రెండు భాషలు తప్ప అన్ని భాషల్లోనూ చిత్రాలు నిర్మించారు ఆయన. స్వచ్ఛమైన తేట తెలుగు చిత్రాల నిర్మాత. ఆయన రాకతో తెలుగు సినిమా తీరుమారింది, కథకు ఊపిరొచ్చింది, దర్శకత్వానికి జీవం వచ్చింది, నిర్మాతకి అర్థం మారింది, ప్రేక్షకుడికి మంచి సినిమా చూశాం అన్న అనుభూతిని మిగిల్చింది. అందుకే సినిమా మీద ఆయనకున్న అపార ప్రేమ శతాధిక చిత్రాలు నిర్మించేలా చేసింది, ఒక స్టూడియోకి అధినేతను కూడా చేసింది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేర్చింది. ఈరోజు ఆ మూవీ మొఘల్ జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయిలో ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన నిర్మించిన మొదటి సినిమాలోని పాటను వినిపిస్తాను. ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉండాలి. గుర్తుపట్టండి, నాకు వాట్సాప్ ద్వారా మీరు ఆయన ఎవరో కూడా పంపించండి. చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గుర్తుపడతారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ పవన్తో.

0: ఈ పాటలో చెప్పినట్టుగా తెలిసిందిలే తెలిసిందిలే, ఆ పేరు మాకు తెలిసిందిలే అంటూ చాలా మంది శ్రోతలు కరెక్ట్గా పంపించారు. మూవీ మొఘల్ అనగానే తప్పకుండా గుర్తొచ్చే పేరు అది. ఎవరు మర్చిపోగలరు చెప్పండి ఆయన్ని? మూవీ మొఘల్ మనకు ఒక్కరే, ఆయన ఎవరు మరి కాసేపట్లో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
5: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: పదకొండు 11:12 దాటి సమయం అలా అలా ముందుకు సాగుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మూవీ మొఘల్ జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం అనుకున్నాం కదా. ఎస్, ఆయనే దగ్గుబాటి రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత. అందరి నిర్మాతల్లా కాకుండా మన రామానాయుడు గారు ఎందుకంత స్పెషల్, ఆయనకే ఎందుకంత గుర్తింపు? నిర్మాత అనగానే వెంటనే ఠక్కున గుర్తొచ్చే పేరు రామానాయుడు గారు. మరి ఎందుకు ఆయనకు అంత గుర్తింపు వచ్చిందంటే, కథను నమ్ముకున్న వారికి తిరుగులేదు సినిమా ఇండస్ట్రీలో, కృషిని నమ్ముకున్న వారికి ఎదురేలేదు జీవితంలో. అదే మన నాయుడు గారి సక్సెస్ ఫార్ములా. మరి ఈరోజు ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన నిర్మించిన చిత్రాల్లోని పాటలు వింటూ ఆనందిద్దాం, ఆ వీణుల విందైన సంగీతాన్ని ఆస్వాదిద్దాం.
5: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: आरोग्य जीवनम आनंददायकम।
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మా ప్రియమైన శ్రోతలందరికీ ముఖ్య గమనిక, ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్8 అంటే ఈ సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరినీ ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాల్ని మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను కూడా మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. 040 STD కోడ్ జత చేయండి, 2324085252. మరొక నెంబరు 0402324085253. జూన్ 8వ తారీఖున ఆ మూడు

దాటింది. రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన సినిమాల్లోని అద్భుతమైన పాటలు వింటూ ఆనందిస్తున్నాం కదా. మరి రామానాయుడు గారు అంటేనే వెంటనే గుర్తొచ్చే పేరు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్. 137 చిత్రాలు, పెద్ద స్టూడియో, వందల మంది వర్కర్లు. ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ తెరపై కనిపించేవే. అయితే 50 ఏళ్లలో ఎంతో మంది ప్రొడ్యూసర్లు వచ్చారు వెళ్లారు, కానీ నిలకడగా ఉండగలిగిన వారిలో రామానాయుడు గారు ఒకరు. ఆయనలాగా అలుపు సొలుపు అనేది లేకుండా ప్రయాణం చేసిన వారిలాగా మరెవ్వరూ లేరు అనడంలో కూడా అతిశయోక్తి లేనేలేదు. ఈ రికార్డుని ఎవరూ బ్రేక్ కూడా చేయలేరేమో, అన్ని సినిమాలు తీయడం అంటే మాటలు కాదు కదా. 1963లో ప్రారంభమైన ఎన్టీఆర్ రాముడు భీముడు సినిమా రామానాయుడు గారి తొలి ప్రయత్నం. అందుకన్నా ముందు ఆయన అనురాగం అనే సినిమాలో పార్ట్నర్ గా చేరారు. ఇందులో నిర్మాతగా పేరు వేయకుండా ప్రొడక్షన్ అంతా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది, రామానాయుడు గారికి ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు. అయితే ఈ నష్టం కన్నా ఆయన చాలా బాధించింది మాత్రం బంధువుల సన్నిహితుల సూటిపోటి మాటలు. మనకి ఎందుకు వచ్చిన సినిమాలు రా అని బంధువులు వెనక్కి లాగాలని చూశారు, అయినా నాయుడు గారు వెనకడుగు వేయలేదు. తల వంచిన చోటే ఎత్తుకుని చూపిస్తా అని ప్రతిజ్ఞ చేశారు. రాముడు భీముడు తర్వాత, ప్రేమ్ నగర్ సినిమా తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు, శిఖరమంత ఎత్తుకెదిగారు. దట్ ఈజ్ రామానాయుడు గారు. మాట్లాడుకుందాం ఇంకా గుర్తుకొస్తున్నాయిలో రామానాయుడు గారి సినీ ప్రయాణం గురించి. అందుకన్నా ముందు ప్రేమ్ నగర్ సినిమా నుంచి ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

రామనాయుడు గారు నిర్మించిన ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి రాజాగారి కంపోజిషన్లో వేటూరు గారు సాహిత్యానికి, బాలుగారు జానకి గారు పాడిన పాట విన్నాం.

0: బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: गुर्तुकु सुनाई गो रेट्रो विद आकाशवाणी तेलुगु.
5: లెవెన్ 35 అవుతోంది. స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో డాక్టర్ డి రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన సినీ జర్నీ గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలోని వండర్ఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. రామానాయుడు గారు 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో పుట్టారు. మూవీ మొఘల్ గా ఎదిగిన నాయుడు గారి సినీ కెరీర్ ఏమీ పూలపాన్పు కాదు. ఆయన ప్రారంభం కెరీర్ ప్రారంభమైనప్పుడు అపశకునాలు, అనుమానపు చూపుల మధ్య మొదలైంది. ఎందుకంటే ఎంతోమంది రిజెక్ట్ చేసి మూలన పడేసిన కథకి దుమ్ము దులిపారు రామానాయుడు గారు. యాక్చువల్గా మీకు విషయం తెలుసా, అసలు రామానాయుడు గారు హీరోగా ట్రై చేద్దామని ఇండస్ట్రీకి వచ్చారంట. అయితే ఆయన పుట్టింది రీజనబుల్లీ రిచ్ ఫ్యామిలీలోనే. చిన్నప్పటి నుంచి పెద్ద కష్టాలు లేవు. యాజ్ యూజువల్గా చిన్నప్పుడు సినిమా పిచ్చున్న వాళ్ళకి చదువు అబ్బదు అంటారు కదా. అలాగే నాయుడు గారు కూడా అత్యవసర మార్కులతోనే పాస్ అయ్యారు, వెంటనే మెడ్రాస్ చేరుకున్నారు. అయితే ఆ బ్లడ్లోనే ఉంది బిజినెస్ అన్నది. సో ఆయన సక్సెస్ కాకపోవడంతో ప్రొడక్షన్ సైడ్ మళ్ళారు. తర్వాత రాముడు భీముడు సినిమాని NTR డ్యూయల్ రోల్లో ప్రొడ్యూస్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయింది. అలా ఫస్ట్ సక్సెస్తో సమాధానం చెప్పారు నాయుడు గారు. తర్వాత మళ్ళీ ఫ్లాపులు, లాసులు రామానాయుడు గారికి సవాల్ విసిరాయి. 6 ఏళ్లలో 12 లక్షల రూపాయలు పోయాయి. అంటే 60స్లో 12 లక్షలు అంటే చాలా చాలా చాలా పెద్ద అమౌంట్ అది. అదే ఇంకొకరైతే మాత్రం నూటాముళ్ళ సర్దుకుని వెళ్ళిపోయేవారు, మనకెందుకు వచ్చిన సినిమాలు బాబు ఇవని. కానీ అక్కడ ఉన్నది ఎవరు, రామానాయుడు గారు. ఆయన జగమొండి. సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలిగే మనోనిబ్బరం రామానాయుడు గారిది. మరి తర్వాత ఆయన సినీ జర్నీ ఎలా కొనసాగింది, మూవీ మొఘల్ స్థానంలో ఆయన ఎలా కూర్చోబెట్టింది మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయో. అంతకన్నా ముందు సోగ్గాడు సినిమాలోంచి ఓ మంచి పాట వస్తుంది. స్టే ట్యూన్డ్.
6: కొండలవాడ వెంకటేశ ఒరయు ఎంత పని చేశ

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల

0: అధికారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతిపథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. 11:42 స్టూడియో క్లాక్ లో డాక్టర్ జి రామానాయుడు గారి సినీ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ వారి జయంతి సందర్భంగా. అయితే రూపాయలు దంత మాత్రాన రూపాయి నోటు మీద ఉన్న అన్ని భాషల్లోనూ సినిమా తీయాలని రూల్ ఉందా చెప్పండి? ఎంత గొప్ప ఎయిమ్ ఉంటే తప్ప అలాంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు చెప్పండి? అలా తీయాలి అంటే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, సినిమాను ప్రేమించాలి, సినిమానే శ్వాసించాలి, ఆరాధించాలి, అనుక్షణం నిరంతరం దాని గురించే తపించాలి, ఆలోచన అంతా సినిమానే అయి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే 24 crafts ఒకరి వైపే చూపిస్తాయి, ఒకరి గురించే చెప్తాయి. ఆయనే డాక్టర్ డి రామానాయుడు. అలాగే భారతదేశంలో ఏ భాషను అడిగినా ఆయన సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. అందుకే సినిమా చరిత్రలో కొన్ని మైల్ స్టోన్స్ ని సెట్ చేశారు రామానాయుడు గారు, అలా ట్రెండ్ సెట్టర్ కూడా అయ్యారు. సినిమా అంతా మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వక ముందే రామానాయుడు స్టూడియోస్ లో రీరికార్డింగ్ సదుపాయాన్ని హైదరాబాద్ లో ముందుగా టేబుల్ చేసింది మన రామానాయుడు గారే ఆయన స్టూడియోస్ లోనే. ఇంకా మాట్లాడుకుందాం, ఆయన నిర్మించిన ఒక అద్భుతమైన సినిమా ఉంది, ఫ్యామిలీ సినిమాస్ కూడా చాలా పెట్టింది పేరు. అలాగే 94 వచ్చిన తోడి కోడళ్ళు అనే సినిమాలో రాజ్ కోటి గారి కంపోజ్ చేసిన ఒక వండర్ఫుల్ సాంగ్ వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
3: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: 11:51 స్టూడియో క్లాక్లో టైం. గుర్తుకొస్తున్నాయిలో రామానాయుడు గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం ఆయన జయంతి సందర్భంగా. రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా నిర్మించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాను కదా. అయితే అడపాదడప ఫ్లాప్స్ కూడా పలకరించాయి. ఆయన వరుస హిట్లు సినిమాలు ఏమి తీయలేదు, బట్ స్టేబుల్గా నిలదొక్కున్నారు ఆయన సినీ ఇండస్ట్రీలో. అది తర్వాత ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా నిలబడ్డారు, అందుకే మూవీ మొగలు అవ్వగలిగారు. తర్వాత వచ్చిన హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఏవి ఆయన తలకెక్కించుకోలేదు. వచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి సినిమాల్లోనే పెట్టి ద గ్రేట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. రికార్డులు క్రియేట్ చేశాయి ఆయన తీసిన సినిమాలు. రాముడు, భీముడు, సోగ్గాడు, జీవన తరంగాలు, సెక్రటరీ, ఆహాన పెళ్ళంట, బొబ్బుల్ రాజా, దేవత, కథానాయకుడు, కూలీ నెంబర్ 1, ఇంద్రుడు, చంద్రుడు, తాజ్మహల్, ప్రేమ ఖైదీ, ప్రేమించుకుందాంరా, కలిసుందాంరా, ప్రేమించు, గణేష్, ప్రేయస్రావే, బెండప్పారావు ఆర్ఎంపి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు ఎంతకీ తరగదు. ఆయన పెద్ద కొడుకు సురేష్ బాబు గారు నిర్మాతగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తుంటే చిన్న కొడుకు వెంకటేష్ దాదాపు 90కి పైగా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి టాలీవుడ్లో ద గ్రేట్ హీరోగా నిరూపించుకున్నారు. అలాగే వండర్ఫుల్ పర్ఫార్మర్గా కూడా నిరూపించుకున్నారు. ఇంకా మంచి యాక్టర్గా కొనసాగుతున్నారు.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: అవుతోంది రామానాయుడు గారి గురించి మనం ముక్తాయింపు ఇవ్వాల్సి వస్తే, రామానాయుడు గారు అడపాదడప నటుడుగా కూడా వెండితెర మీద కనబడ్డారు. తనలో ఉన్న నటుడిని సాటిస్ఫై చేసుకున్నారు. జీవితాన్ని కాచి వడపోసిన వాళ్ళు విజేతలుగా మిగులుతారు, కానీ సినిమాను కాచి వడపోసిన వాళ్ళు మూవీ మొఘల్గా నిలిచిపోతారు. ఆ ఖ్యాతి కేవలం రామానాయుడు గారికే దక్కింది. వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టి వ్యవస్థగా మారడం అంటే అంత సులభం కాదు. అందుకే తెలుగు సినిమా పుస్తకం ఒక ప్రత్యేక అధ్యాయం ఆయన సొంతం తెలుగు సినిమా పుస్తకంలో. ఇక ఆయన్ను వరించిన అవార్డుల విషయానికి వస్తే, 2013లో పద్మభూషణ్, 2010లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2003లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు, ఇక ఉత్తమ చిత్రాలకు ఫిలింఫేర్లు, నందులు, జాతీయ పురస్కారాలు కూడా ఎన్నో ఎన్నెన్నో. ఆయన మన మధ్య లేకున్నా ఆయన తీసిన సినిమాలు నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఇది రామానాయుడు గారి జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయి.

0: Okay.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలుగా వస్తోంది. ఇప్పుడు వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: దడా సినిమా నుంచి సాంగ్ విన్నారు. జస్ప్రీత్ జాజ్ సుచిత్ర పాడిన పాట. రామజోగేశ్ శాస్త్రి గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర మా ప్రియమైన శ్రోతలందరికీ ముఖ్య గమనిక. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరినీ ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, 7:30 నుంచి 8 గంటల మధ్యలో, తర్వాత 12:40 నుంచి 1:10 వరకు, మళ్ళీ 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ ప్రయాణాన్ని, మీ మధుర జ్ఞాపకాలని, ప్రతిరోజు రేడియోతో మీకున్న అనుబంధాన్ని, అలాగే మన ఆకాశవాణి 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-08-52, అలాగే మరొక నెంబరు 040-23-24-08-53. నేరుగా మాకు ఫోన్ చేయండి, మీ అనుభవాలను పంచుకోండి, శబ్ద తరంగాలపై మీ గొంతును వినండి, ఆకాశవాణిని ఆశీర్వదించండి. గమనిక విన్నారు.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: 12:17 అవుతోంది స్టూడియో క్లాక్లో. నేను ఆర్జే పవన్, చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇవాళ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి, అలాగే టైం మేనేజ్మెంట్ గురించి, కంపారిజన్ హ్యాబిట్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మన లైఫ్ని స్మార్ట్గా, కూల్గా మార్చుకోవడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తానన్నాను కదా. అయితే ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో, ఏదాగినా టైం ఆగదు, పరిగెత్తే కాలంతో పాటు మనం కూడా స్మార్ట్గా ఎలా అడుగు వేయాలి, పక్క వాళ్లతో మనల్ని మనం పోల్చుకోకుండా మనలోని బెస్ట్ వర్షన్ని ఎలా బయటికి తీయాలి, అలాగే మంచి అలవాట్లను పెంపొందించుకొని చిన్న చిన్న మార్పులతో మన ఫ్యూచర్ని ఎలా మార్చుకోవచ్చు వంటి అమూల్యమైనటువంటి జీవన సూత్రాల గురించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. మరి అవేంటో తెలుసుకోవాలంటే మీరేం చేయాలి, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎల్ఆర్ కార్తికేయన్ పాడిన ఈ పాట వినయ విధేయ రామ సినిమాలోది. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో టైం మేనేజ్మెంట్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ కంపారిజన్, ఇవి మూడు లైఫ్ లో అధిగమిస్తే బ్యూటిఫుల్ లైఫ్ మన సొంతం అవుతుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాబట్టి. అయితే సమస్య ఎక్కడ మొదలైందో ఫస్ట్ ఆలోచించాలి. దానికి అసలు బేస్ ఏంటి, మూల కారణం ఏంటి అని తెలుసుకోవాలి. అవి రెండు తెలిస్తే పరిష్కారం దొరికినట్లే. పెద్ద సమస్యను చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అలాగే ఒకే దారిలో కాకుండా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇఫ్ అండ్ ఇఫ్ నాట్స్, ఇంకోలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ అసలు వెంటనే రంగంలోకి దూకకుండా మనం ప్రీ వర్క్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటాం కదా మనం టెక్నికల్ పరిభాషలో, అలాగ కూర్చొని ఆలోచించి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి బేరీజ్ వేసుకుని సమస్యని అన్నింటినీ విశ్లేషించుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుని అమలుపరచడం ద్వారా ప్రాబ్లమ్ సాల్వింగ్ సులువు అవుతుందనే విషయాల్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరికి ఉండేది 24 గంటలే కదా, అంబానీకి ఉండేది 24 గంటలే, అలాగే వేరే ఒక పూట గడవని వ్యక్తికి ఉండేది కూడా అదే 24 గంటలు. కానీ కొందరు మాత్రం ఆ సమయంలో కొండంత పనులు పూర్తి చేస్తారు, మరికొందరు ఏం చేస్తారు, అరే అప్పుడే సాయంత్రం అయిపోయిందా అంటారు. తేడా ఎక్కడుందంటే పని చేయడంలో కాదు, సమయాన్ని మేనేజ్ చేయడంలో. అవును, టైం అనేది ఎవరి కోసం ఆగదని నేను చెప్పాను కదా, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే దానికన్నా మించినటువంటి సక్సెస్ ఇంకోటి ఉండదు. టైం కోసం మనం పనిచేస్తే అది మన కోసం పనిచేస్తుంది. మన చేతిలో ఉన్న కాలాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కొన్ని సింపుల్ టిప్స్ గురించి కూడా మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు పివిఎన్ఎస్ రోహిత్, సత్య యామిని పాడిన కీరవాణి గారి కాంబినేషన్లో కొండపొలం సినిమా నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వినేద్దామా? స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు కేక్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామంలో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: వర్ష 2025-26 మే భారత్ నే 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కియే ఔర్ పిఛలా క్వార్టర్ జో 31 మార్చ్ కో ఖత్మ హువా

0: उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है।
1: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజాఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850కి పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 7 జూన్ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
2: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time with the wider UN membership, I would not delve any further into this.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ, రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్, లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ

స్టాప్ టాక్ సర్వేతంలో సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయడం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభ ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగనేని రమేష్ ను ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. రమేష్ ఈ రోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈ రోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: చైతన్య స్ఫూర్తిలో ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే టైం మేనేజ్మెంట్, కంపారిజన్ హ్యాబిట్స్, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. మన లైఫ్లో వేటిని ఎలా అధిగమించాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి, అనవసరంగా విషయాల్ని కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా ఎట్లా పరిష్కరించుకోవచ్చు, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఉదయాన్నే లేదా ముందు రోజు రాత్రే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. మీ మైండ్ని రిలాక్స్గా ఉంచుతుంది. అంటే మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మీ ముందు, మీరేం చేయాలి ఆ రోజు అన్నది. కాబట్టి సగం టెన్షన్ తగ్గిపోతుందంట అలా చేయడం వల్ల. ఏది అత్యవసరం, ఏది ముఖ్యం అనేది సెగ్రిగేట్ చేసుకుని, విభజించుకుని ముఖ్యమైన పనులను మొదట పూర్తి చేయాలి. ఒకేసారి 2-3 పనులు పెట్టేసుకుని ఏది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటూ కన్ఫ్యూజన్లో ఆ మొత్తం కలగా పులగని చేసేసుకుని ఇంకొంచెం ఇబ్బందిని ఎత్తి తెచ్చి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఒకే పని ఒకే టైంలో చేయాలి, అలా అన్ని కలిపి చేయకుండా. ఏది సవ్యంగా అవ్వదు కదా అలా చేస్తే. ఒక సమయంలో ఒకే పని మీద ఫోకస్ చేయాలి. మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం, వేసుకున్న ప్లాన్కి అనుగుణంగా పనులని పూర్తి చేసుకోవడంలోనే సద్వినియోగ విజయం దాగి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అలాగే మన లైఫ్లో మనకి తెలియకుండానే మనం చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా, చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పడిపడి లేచే మనసు సినిమా నుంచి పాట విన్నారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజిషన్ లో, కృష్ణకాంత్ సాహిత్యం, అర్మాన్ మాలిక్ సింధూరి విశాల్ పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ June 7th, Sunday 6 AM, Gachibowli Stadium నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.

0: 12:49 స్టూడియో క్లాక్ లో. ఇందాక నేను సాంగ్ ముందు చెప్పాను కదా, మన లైఫ్ లో మనకి తెలియకుండానే మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటని. అదేంటంటే మనల్ని మనం పక్క వాళ్ళతో పోల్చుకోవడం, కంపారిజన్. ఎదుటివారి జీతం, జీవితం, వారి ఇల్లు, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు, అలాగే అబ్బా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో కదా అంటూ మనల్లో మనం కుమిలిపోతూ ఉంటాం. వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు, నేనెందుకు లేను, దేవుడు నాకేమీ ఇవ్వలేదు అని దేవుడి మీద నెప్పన్నట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏమి చేయం, కూర్చున్న చోటు నుంచి కదలం, కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చేయాలని కోరుకుంటాం. కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ కంపారిజన్ అనే ట్రాప్ నుండి బయటపడి మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో, మన ఎదుగుదలపై ఎలా ఫోకస్ చేయాలో కొన్ని పవర్ఫుల్ టిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదేంటంటే మనల్ని మనం పక్కవారికి ఏముందో చూడడం మానేసి మీకేముందో, వాళ్ళకన్నా మీరెందులో గొప్పో మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. వాటిని గుర్తు చేసుకోండి. ఇతరులతో కాకుండా నిన్నటితో మీరు పోటీ పడాలి. అంటే నిన్న నేను ఎలా ఉన్నాను, ఇవాళ ఇంకొంచెం ఎంత మెరుగయ్యాను, నిన్న ఏం సాధించాను, నిన్న సాధించిన దానికన్నా ఇంకొంచెం 1% అయినా ఎక్కువ సాధించానా లేదా. సో సెల్ఫ్ పోటీ అన్నది చాలా ముఖ్యం అన్నమాట. నిన్నటి కంటే ఈరోజు మీరు ఎంత మెరుగ్గా ఉన్నారో చూసుకోండి. మీకున్న స్కిల్స్ ఏంటో గుర్తించండి, వాటిని మెరుగుపరచుకోండి. మీ స్నేహితుడికి సమస్య వస్తే ఎంత ఓదార్పుగా వాళ్ళతో మాట్లాడతారు, అలాగే మనతో మనం అంతే ప్రేమగా పాజిటివ్గా మాట్లాడుకోవడం ద్వారా ఈ కంపారిజన్ నుండి బయటపడవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక కారణంతోనే ఈ భూమి మీదకు వస్తాం, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. కానీ పక్క వాళ్ళలో లేనిది మనలో ఉంటుంది, మనలో ఉన్నది పక్క వాళ్ళలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ప్రేమించుకోవాలి. అండ్ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయి. మరి అవేంటి మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేసే మహతి
1: ఆకాశవాణి వివిధ భారతి.

0: మనం సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. చంద్రబోస్ గారి సాహిత్యం, అనూప్ రుబెన్స్ కంపోజిషన్ లో శ్రేయా ఘోషాల్, అశ్విన్, హరి పాడిన పాట.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ట్వెల్వ్ అవుతుంది స్టూడియో క్లాక్ లో. చైతన్య స్ఫూర్తిలో కంపారిజన్, అలాగే సక్సెస్ అవ్వాలి అంటే మనం మన టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అలాగే పర్సనల్ లైఫ్లో మనం చేయాల్సిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయని చెప్పుకున్నాం కదా, ఆ అలవాట్లే మన తలరాతను మారుస్తాయి అంటారు పెద్దలు. కాబట్టి అవసరమైతే పెద్దవాళ్ళ సలహాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళ అనుభవం ముందు మనం చాలా చిన్నవాళ్ళం కాబట్టి, వాళ్ళు మన ఫేజ్ అంతా దాటి వచ్చారు కాబట్టి వాళ్ళిచ్చే సలహాలు కూడా ఒక్కొక్కసారి మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనులే మనల్ని ఒక విజేతగానో లేక ఒక సామాన్యుడిగానో నిలబెడతాయి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, అందరికీ 24 గంటలు ఉంటాయి, కానీ ఆ 24 గంటల్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు అన్న దాని మీదే నీ సక్సెస్ కొలమానం ఆధారపడి ఉంటుంది. మంచి అలవాట్లు ఎలా అలవర్చుకోవాలి, చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలో కూడా తెలుసుకుందాం. చెడు అలవాట్లను ప్రేరేపించే వ్యక్తులకి లేదా పరిస్థితులకి దూరంగా ఉండాలి. కొంతమంది ఉంటారు మనం ఏం చేసినా నెగిటివిటీని మనలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు, అది అవ్వదురా నీతోనే ఎక్కడవుతుంది, వదిలేసేయి అనే వాళ్ళకి చాలా వరకు దూరంగా ఉండాలి. పరిస్థితులకు దూరంగా ఉంటూ సానుకూల దృక్పథం ఉన్న వారితో స్నేహం చేయండి. లైక్ మైండెడ్ పీపుల్తో స్నేహం చేస్తే ఖచ్చితంగా మీలో పాజిటివిటీ ఉంటుంది. రోజు అనుకున్న సమయానికి అనుకున్న పనిని పూర్తి చేయడం, చిన్న చిన్న లక్ష్యాలని పూర్తి చేయడం ద్వారా క్రమంగా ఒక కొత్త అలవాటును అలవర్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి మనం. సమస్యల నుండి పారిపోకండి, వాటిని ఎదుర్కోండి అన్న స్వామి వివేకానంద మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ధైర్యంతో ముందడుగేయాలి. రేపు చేసే పనిని ఇప్పుడే చేసి సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యాల వైపు సాగాలి. మనకి చిన్నప్పుడు కబీర్ దోహేలో చదువుకున్నాం కదా, కల్ కరే సో ఆజ్కల్ ఆజ్ కరే సో ఆ పల్ మే పరళయ అజాయగా బాహురీ కరేగే కప్ అని, అలాంటివన్నీ ఇప్పుడు మనం ప్రాక్టీస్లో పెట్టాలన్నమాట. కాబట్టి ఇతరులతో పోల్చుకోకండి, మనలోని ప్రతిభను గుర్తించండి. మంచి అలవాట్లే ఉత్తమ భవిష్యత్తును నిర్మిస్తాయని, నిర్ణయిస్తాయనే విషయాన్ని గ్రహించండి. తద్వారా మెరుగైన, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన జీవితాన్ని పొందుతామనే విషయాల్ని లైఫ్లో అర్థం చేసుకుని ముందుకు సాగితే మన లైఫ్ హ్యాపీగా, హెల్దీగా, పీస్ఫుల్గా ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి లైఫ్లో? నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ పీస్ కదా. హాయిగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా జీవితం ప్రశాంతంగా ఉంటే దాన్ని మించినటువంటి స్వర్గం ఏది ఉంటుంది చెప్పండి. కాబట్టి చిన్న చిన్న విషయాల్ని మనం అధిగమించి మన లైఫ్ని ఎలా స్టేబుల్గా, సెటిల్డ్గా మలుచుకోవచ్చు ఒక్కసారి కూర్చుని ఆలోచించండి, మీకే సమాధానం దొరుకుతుంది. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

స్టక్ జగదీష్ సినిమా నుంచి వండర్ఫుల్ మెలోడీ సాంగ్ విన్నాం కదా, అర్మాన్ మాలిక్ హరిణి ఇవ్వటూరి పాడిన పాట అది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, థమన్.

0: NSS సంగీతం ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియం లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భాగస్వామ్యాన్ని కూడా కోరుతోంది ఆకాశవాణి వివిధ భారతి. జూన్ 8వ తారీఖున సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఆ రోజు 3 సార్లు ఉంటుంది. ఏ సమయంలో అంటారా? ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324082, అలాగే మరొక నెంబరు 2324085. మరి సోమవారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి. మీ అనుభవాలు ఈ 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంపై మాట్లాడండి. అలాగే మీరు ఎంతకాలంగా వివిధ భారతి వింటున్నారో, అలాగే శబ్ద తరంగాలపై మీ గొంతును విని ఆనందించండి. అలాగే నిత్యం మన వివిధ భారతిలో వచ్చే సంగీతాన్ని ఆస్వాదించండి. గమనిక విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరం ఇళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో 100,000 ఇళ్లు నిర్మించనుంది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3,387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటలకు రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉజ్జాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ కు కోహెడ ఫ్రూట్ మార్కెట్లో సదుపాయాలు కల్పిస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 రోజుల పాటు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి జడ్చర్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రశేఖరరావు హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. దీంతో పాలమూరు

0: జిల్లా భూములకు సాగునీరు రాలేదని, ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. పదేళ్లలో కాళేశ్వరం కోసం 100 కోట్లు ఖర్చు చేశారు కానీ ఉద్దండపూర్ మునిగితే 800 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వలస బతుకులు పోవాలంటే పిల్లల్ని చక్కగా చదివించాలని, చదువు ఒకటే జీవితాల్లో వెలుగు నింపుతుందని అన్నారు. రాష్టంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. క్యూర్ పరిధిలోని నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా 100,000 ఇళ్లు నిర్మించనుంది. ఈ పథకంలో ఆడబిడ్డలని లబ్ది చేకూరుస్తూ వారి పేరు మీదనే ఇంటి పట్టాలు అందించనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల డిజైన్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట వ్యాప్తంగా మొత్తం 350,000 ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని మంత్రి తెలియజేశారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలను అమాంతం పెంచి సామాన్యుల సొంతింటి కలను దూరం చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని భూమి ధరల పెంపు మరింతగా దెబ్బతీస్తుందని రామచంద్రరావు విమర్శించారు. పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికి కూడా పెంపును వర్తింపచేయడం తగదన్నారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి చెప్పారు. వేములవాడలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకోవడానికి శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని హైటెక్స్ లో థ్రెడ్ పోచంపల్లి ప్రదర్శన కొనసాగుతోంది. థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శన రేపు ముగుస్తుంది. పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ స్థానిక కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని మంత్రి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాత్రి కరీంనగర్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ నిధులతో నూతనంగా ఆధునికీకరించిన IDSMT షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు, టీపీసీసీ అధ్యకుడు పాల్గొన్నారు. సుడాకు నిధులతో నిర్మించు తలపెట్టిన నైట్ ఫుడ్ కోర్ట్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజీవ్ చౌక్ లో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ములుగులో సీఆర్ఆర్ 2025-26 నిధులతో పలు అభివృద్ది పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ రహదారి 163 నుంచి ఎరుకలవాడ వరకు 6,50,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులను చేపడతారు. ఎస్సీ కూలీ వరకు 5,75,00,000 వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులు కూడా చేపట్టనున్నారు. ములుగు టౌన్ తూర్పు భాగంలో 5,95,00,000 వ్యయంతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: సిసి రూట్ రావడం జరిగింది, ముఖ్యంగా దళితవాడలో. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ములుగు పట్టణాభివృద్ధి కోసం దాదాపుగా 50 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ నుంచి మరి అటు ఎస్సీ కాలనీ వరకు దాదాపుగా 5,95,00,000, 6 కోట్ల వరకు ఈ యొక్క వాడ రోడ్ల అభివృద్ధి కోసము నిధులు ఇవ్వడం జరిగింది.
0: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహరావు తెలియజేశారు. కరీంనగర్

0: వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలకు లోడింగ్ చేసే ప్రక్రియను జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ రజనీకాంత్ తో కలిసి నరసింగరావు పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
1: నిన్న సాయంత్రం రాత్రి కురిసిన అకాల వర్షానికి కరీంనగర్ రూరల్ అర్బన్ కొత్తపల్లి మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో బస్సులు పాక్షికంగా దర్శనం ఈ రోజు కాంటలు పెట్టేసి వేగవంతం చేసి సంబంధిత బాలి మిల్లులకు షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఈ మూడు మండలాలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నాము. దర్శన వడ్లు కూడా గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నది. రైతులు ఎటువంటి ఆందోళన చేయవద్దని కోరుతున్నాం.
0: సుడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిలో ఎబోలా లేదని నిర్ధారణ అయింది. 35 ఏళ్ల వ్యక్తికి తొలుత ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఇటీవల సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డు లో ఉంచి అతనికి చికిత్స అందించారు. శాంపిల్స్ సేకరించి పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపగా రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా మెదక్ జిల్లాలోని పోచారం అడవుల్లో బర్డ్ వాక్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మన్సు నగేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్సు నగేష్,
2: ఉదయం పాతకాలం నందు పక్షుల క్రికెట రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా ప్రకృతి ప్రేమికులుగా పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి, సాదాబైనామా, ఇతర భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదాబైనామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతిపై తహసీల్దారులు, సర్వేయర్లు, కలెక్టరేట్ కు చెందిన సంబంధిత శాఖల సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల కల్పనకు అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిని డాక్టర్ రజిత సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులతో రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక పళ్ల మార్కెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరా మేళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ విమర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు షో టైమ్. షో టైమ్ 1:20 to 2 మధ్యలో మనం షో టైంలో ప్రతిరోజు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ఆన్సర్స్ పంపిస్తారు, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా మనం చదవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇవాళ షో టైం కూడా రెడీగా ఉంది, ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా సిద్ధమైపోండి. చాలామంది శ్రోతలు రెడీగానే ఉన్నారు, నాకు ఆల్రెడీ మెసేజెస్ కూడా పంపిస్తున్నారు, నాకు ఎప్పుడో వెల్కమ్ చెప్పేశారు షో టైం కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా. ఇంకా లేట్ చేయకుండా షో టైం స్టార్ట్ చేస్తాను, అయితే ఒక సాంగ్ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా వచ్చే శ్రోతలు ఎవరైనా కూడా జాయిన్ అవుతారేమో చూద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu, taratarala taragani aanandam alarinche sampurna vinodam.

0: చెట్టు కింద ప్లీడర్ సినిమాలోంచి పాట విన్నారు. ఇళయరాజా గారి కంపోజిషన్ లో వెన్నెల కంటి గారి సాహిత్యం, బాలుగారు చిత్ర గారు పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: Yes, show time లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది 1:27:25 స్టూడియో క్లాక్ లో. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. శ్రోతలందరూ కూడా రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మీ మీ ఆయుధాలు, అదే మీ స్మార్ట్ ఫోన్స్ పట్టుకుని ఆన్సర్స్ అందించడానికి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్. ఫిలిం క్వశ్చన్ కూడా ఉంది. ఫిలిం క్వశ్చన్స్ లేవా సార్ ఇవాళ అని మన శ్రోతలు మెసేజ్ పెట్టారు. ఉంది, తర్వాత అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది. జాగ్రత్త.

గా వినండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీ ఆన్సరే, బట్ ఆలోచించి ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి. ఫస్ట్ ఒక ఆన్సర్ పంపించేసి మళ్ళా కరెక్ట్గా సాంగ్ అయిపోయే టైంలో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వేరే ఆన్సర్ పంపితే అట్లాంటివి నేను తీసుకోను. ఏదైనా ఆలోచించి ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత యుద్ధ విమానం, ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ ఉంది, దాని పేరు కాలభైరవ, వినే ఉంటారు మీరు ఎక్కువగా. ఇటీవల వార్తలో నిలిచిన భారతదేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబడింది? ప్రశ్న మరోసారి, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది? 0402324052 0402324058 మీ ఆన్సర్ పంపించండి, మీ పేరు మీ వివరాలు కూడా పంపించండి. ఆన్సర్ మరి కాసేపట్లో రివీల్ చేస్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఎస్ స్టూడియో క్లాక్ లో 1:34 అవుతోంది. షో టైం వింటున్నారు. షో టైమ్ లో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను చాలా మంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత యుద్ధ విమానం ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది అని అడిగాను నేను. చాలా మంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఫాస్ట్గా వాళ్ళ పేర్లు చదివేద్దాం. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోల నుండి పంపించారు. తర్వాత పట్లావత్తు పద్మావతి, శిల్ప వెంకట్ చెంచల్గూడ నుంచి, రవికుమార్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి, పృథ్వీకుమార్ భీమ్గల్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్గుత్తు నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, షేర్ల వెంకటేష్ సుగుణా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగ మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, జాపా భూమేశ్వర్ గారు వెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ వేదవతి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హనుమాన్ టేకడి హైదరాబాద్ నుంచి, దోమకొండ విజయ్ కుమార్ గారు, జక్రాన్పల్లి నుంచి అఖిల అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీతేజ మేడిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తోట సతీష్ గారు పొతంగల్ నిజామాబాద్ నుంచి, జోగులంబ గద్వాల్ జిల్లా నుంచి ఆనందరావు ప్రదీప్ కుమార్ నల్లబోతుల జ్ఞానేశ్వర్, అండ్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పోర్చుగల్, యూరోపియన్ కంట్రీ అయిన పోర్చుగల్లో ఈ కాలభైరవ అనే ఫైటర్ జెట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. తర్వాత దాన్ని ప్రస్తుతం ఏఐ ఆధారితంగా అది నడుస్తుందన్నమాట. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేటువంటి ఫైటర్ జెట్ పోర్చుగల్లో మ్యానుఫ్యాక్చర్ అయింది.

0: అనుమానాస్పదం మూవీ నుంచి సాంగ్ విన్నారు. శ్రేయా ఘోషల్, విజయ్ యేసుదాస్ పాడింది. వేటూరి గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వన్ 41 స్టూడియో క్లాక్ లో షో టైమ్ లో సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సెకండ్ క్వశ్చన్ ఫిల్మ్స్ కి సంబంధించింది, ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, వెరీ రీసెంట్ గా, చాలా రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా పేరేంటి? వెరీ రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి, దాని డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఆ సినిమా ఏదో నాకు పంపించండి. 0402324085252 అనే నెంబర్ మీద స్టే ట్యూన్. షో టైం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో.

0: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి బప్పీలహరి కంపోజిషన్ లో బాలుగారు చిత్ర గారు పాడారు, రచన భువన చంద్ర.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: షో టైం వింటున్నారు. షో టైంలో సెకండ్ క్వశ్చన్ గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, వెరీ రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కె రాఘవేంద్రరావు గారి సినిమా ఏది అని అడిగాను. 70% కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు ఏమాత్రం లేట్ చేయకుండా చదివిద్దాం. గణేష్ వేదవత్తి గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. పానుగంటి రవికుమార్ అండ్ ఫ్యామిలీ బిహెచ్ఎల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎన్ మూర్తి రాణి గారు సూరారం నుంచి, దస్తగిరి సంధ్య గారు కడప నుంచి, పున్నా వెంకటేశం హేమలత నార్కెట్పల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, సంతోష్ సుప్రియ గారు బౌరంపేట్ నుంచి, కట్ల సతీష్ గారు కొత్తగూడెం నుంచి తర్వాత మనకి ఆన్సర్ పంపించారు. శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గంగోత్రి ఏంటండి బాబు, గంగోత్రి 2003లో వచ్చింది. కాకతీయ పాషా వరంగల్ నుంచి, సంతోష్ కుమార్ యాప్రాల్ నుంచి, షానీ గారు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, కె ఆనందరావు, ప్రదీప్ కుమార్ నల్లబోతు, జ్ఞానేశ్వర్ గారు రూప కావచ్చులు నడబాబు సార్, కావచ్చు అని కొంతమంది పెట్టారు. తర్వాత జాపా భూమేశ్వర్ గారు వెల్లూళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు. జూన్ 4, 1976 అంటే మొన్నటికి సరిగ్గా 50 సంవత్సరాలు అయింది రిలీజ్ అయ్యి. ఆ సినిమా ఏంటంటే, సినిమా పేరు జ్యోతి. మురళీమోహన్ గారు హీరోగా, జయసుధ హీరోయిన్గా, గిరిబాబు కృష్ణకుమారి గారు ఇతర పాత్రలు పోషించిన సినిమా. ఈ సినిమాకి క్రాంతికుమార్ గారు నిర్మాత, కె చక్రవర్తి గారు సంగీతం అందించారు.

థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన ఆన్సర్ ఇది. నీతి ఆయోగ్ ఇంతకుముందు మనం ప్లానింగ్ కమిషన్ అనేవాళ్ళం, తర్వాత నీతి ఆయోగ్ గా పేరు మార్చుకుందది. నీతి ఆయోగ్ చేత భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం, అంటే అక్కడ అల్లం పంట బాగా ఎక్కువగా పండుతుంది, అల్లానికి రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మెషిన్ ఇటీవల ప్రారంభించింది? నీతి ఆయోగ్ చేత భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించబడి జింజర్ క్యాపిటల్గా ప్రకటించబడి సుమారు 190 కోట్ల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ అనే ప్రాజెక్ట్ని ఇటీవల ప్రారంభించింది. క్లూ ఇస్తాను, చిన్న రాష్ట్రం అది. ఆన్సర్ పంపించండి, టైం ఎక్కువ లేదు కాబట్టి. చిన్న పాట వేసేసి మళ్ళీ వచ్చేస్తాను, స్టే ట్యూన్డ్.

హాయ్ నాన్న సినిమా నుంచి హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన సాంగ్ విన్నారు.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో 154 అవుతోంది. షో టైమ్ లో లాస్ట్ క్వశ్చన్ గా తీసుకుందాం మనం. నీతి ఆయోగ్ చేత భారతదేశపు అల్లం రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ ను ఇటీవల ప్రారంభించింది అని అడిగాను. మన శ్రోతలందరూ దాదాపు కరెక్ట్ ఆన్సర్సే పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు నేను నేమ్స్ ఎక్కువ మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే కొత్త శ్రోతలు మూడింటికి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ మూడో ప్రశ్నగా తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు చదవని వాళ్ల పేర్లు చదవడానికి నేను ఎక్కువగా ట్రై చేస్తున్నాను. ఎంఎం శాస్త్రి గారు, సుగంధి కార్తిక్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రాణిమూర్తి గారు సురారం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, దమ్మోజు వెంకటాచారి గారు చిత్రియాల నుంచి, కె ఆనందరావు అండ్ ఫ్యామిలీ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, మాడబోయిన సత్యనారాయణ గారు డొంకేశ్వర్ నుంచి, వాణి లింబాద్రి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మేడిపల్లి నుంచి శ్రీతేజ శ్రీరామ్ గారు, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెమ్మాని గ్రామం నార్కట్పల్లి నుంచి పున్నా వెంకటేశం హేమలత, పద్మావతి గారు కిస్మత్పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భువనగిరి అర్బన్ నుంచి కొండా యాదగిరి శాంత గారు, కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, తర్వాత సూరారం నుంచి ఎస్ రాణిమూర్తి గారు, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బల్కంపేట నుంచి రాము గారు కరెక్ట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మనకి ఇన్ టైంలోనే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీళ్ళు ముగ్గురు. మూడు ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కాబట్టి, సిరికొండ నుంచి తల్లాగీత రాజలింగం వృషాలి గారు, కృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్ మిజోరం రాష్ట్రం. మిజోరం రాష్ట్రాన్ని అల్లం రాజధానిగా ప్రకటించబడింది నీతి ఆయోగ్ చేత. ఈ రాష్ట్రానికి సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ ఇటీవల ప్రారంభించిందనమాట. సో మనకి అక్కడ మిజోరంలో ఎక్కువగా అల్లం సాగు చేస్తారు. అల్లం సాగు మీద ఆధారపడి చాలా కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తూ ఉంటాయి అనమాట. మరి ఇది వాళ్ళది షో టైం. షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ మనం గెలిచామా లేదా, మన పేరు చదివారా లేదా, అంటే ప్రతిరోజు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటారు మీరు, బట్ ఒక్కొక్కసారి వచ్చిన స్పీడ్లో మీ ఆన్సర్ మిస్ అవుతుంది. మనకి టైం లిమిట్ కూడా ఉంది కాబట్టి, సో సాధ్యమైనంత వరకు ఆన్సర్స్ నేను చదవడానికి ప్రయత్నించాను. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేషన్ ఈజ్ ద గ్రేట్ థింగ్ కదా. కాబట్టి ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 2:15. మరి కాసేపట్లో వింటారు శక్తిశీలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గాసిప్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ పై శక్తిశీలి కార్యక్రమంలో ఇవాళ మనం మాట్లాడుకుందాం ఒక విజేత గురించి. అపజయం ఎదురైనప్పుడు ఆగిపోవడం కాదు, ఆ అపజయాన్ని ఒక అద్భుత విజయానికి పునాదిగా మార్చుకోవడమే కదా అసలైన విజేత లక్షణం, లక్ష్యం. అలా మన చుట్టూ ఎంతో మంది మహనీయుల జీవిత విశేషాలను, వారి వెనకున్న స్ఫూర్తిదాయక పోరాటాలను పరిచయం చేసే

మనందరికీ ఎంతో ఇష్టమైన కార్యక్రమం శక్తిశీలిలో మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకుందాం తెలుసుకుందాం మరి కాసేపట్లోనే ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్.

ఉదిత్ నారాయణ్ అనురాధ పౌడ్వాల్ పాడిన పాటిది మనసున్న మహారాజు సినిమా కోసం. రచన వేటూరి, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇవాళ ఏ స్త్రీమూర్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? ఆమె సాధించిన విజయాల ద్వారా మిగతా వాళ్ళకి కలిగించిన స్ఫూర్తి ఏంటి అనే విషయం కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం. చాలామంది వారి జీవితంలో ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కదా, మరి అటువంటి వారి గురించి డైరెక్ట్గా చెప్తే ఏం బాగుంటుంది? కాబట్టి ఒక సామాన్య డ్రై క్లీనింగ్ షాపులో బట్టలు ఇస్త్రీ చేస్తూ ఆధునిక ప్రపంచపు దిశను మార్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గాడ్ మదర్, ఎస్ మీరు విన్నది కరెక్టే, గాడ్ మదర్గా పేరు సంపాదించిన ఫేఫేలి గారి గురించి ఇవాళ శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. మరి ఫేఫేలి గారు ఒక చిన్న స్థాయి నుంచి గాడ్ మదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఏఐ ఏఐ అని మాత్రమే, ఆల్ఫాబెట్స్ ఏమో రెండు అనేంతగా మనకి రెగ్యులర్గా వినపడుతున్న మాట అనమాట. మరి అలాంటి ఏఐకి ఎలా గాడ్ మదర్ అయ్యారు, మరి దాని వెనక ఎంత కష్టం ఉంది, ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్డ్.

0: రాజకుమారుడు సినిమా నుంచి బాలుగారు చిత్రగారు పాడిన వండర్ఫుల్ మెలోడీ సాంగ్ విన్నాం. మణి శర్మ గారి కంపోజిషన్లో వేటూరు గారి సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 2:32 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో టైం. శక్తిశీలిలో ఫెఫేలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. గాడ్ మదర్ ఆఫ్ ఏఐ గా ఖ్యాతికెక్కిన ఫెఫేలి గారి గురించి. ఫెఫేలి గారు 1976లో చైనాలో జన్మించారు. లీకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ అంతా చైనా నుంచి న్యూజెర్సీకి షిఫ్ట్ అయిపోయింది. అసలే వలస వచ్చిన కుటుంబం, అన్నీ సర్దుకోవాలంటే టైం పడుతుంది కదా. అలా ఎకానమికల్గా ఇబ్బంది ఉండడం వల్ల లీ కూడా వాళ్ళ నాన్నగారి డ్రై క్లీనింగ్ షాప్లో చదువుకుంటూనే నాన్నగారికి సహాయం చేస్తున్నట్టుగా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ లీకి. స్పేస్ అంటే ఏంటి, అసలు మేధస్సు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అన్నీ నేర్చుకుంటూ ఉండేవారనమాట. ఫిజిక్స్ మీద అపారమైన ఆసక్తి ఉండడం కూడా తనని అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు టర్న్ అవ్వడానికి, అలాగే మెషిన్స్ గురించి నేర్చుకుంటూ ఇలా ఎన్నో క్వశ్చన్స్లో ఆవిడ చాలా చాలా సాధన చేసి అవన్నీ కూడా కలగలిపి పిహెచ్డి చేసేలాగా చేశాయంట లీని. ఇక 2010వ సంవత్సరం, ఆ టైంలో కంప్యూటర్లో పరిశోధన రంగం ఎటు వెళ్లాలో తెలియని సందిగ్ధ పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు అందరి దృష్టి డేటా కన్నా కూడా అల్గోరిథమ్స్ మీదే ఉన్నా అవి సరిగ్గా పనిచేసేవి కాదంట. మరి ఆ సమయంలో లీ అల్గోరిథమ్స్ని దాటి సైకాలజీ, లింగ్విస్టిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారట. మనిషి ఎలా నేర్చుకుంటున్నాడు, మెయిన్గా దీని మీద డిపెండ్ అవుతున్నాడు, దేని మీద డిపెండ్ అవుతున్నాడు, అందరితో మాట్లాడుతూ ఎదుటి వారిని చూస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుండే కదా అని ఆలోచించారంట లీ. ఇదే విషయం కొందరు సీనియర్స్కి చెప్తే సింపుల్గా కొట్టిపారేశారట. ఇంపాసిబుల్ అని కూడా అన్నారట. మరి సక్సెస్ అయిందని మనం అర్థమవుతుంది కానీ మరి ఎలాగానే తెలియదు కదా. కాబట్టి లీ చేసిన కృషి ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆవిడ కొత్తగా కనుక్కున్న కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీల్లో మనం మాట్లాడుకుందాం. బట్ అందుకన్నా ముందు ఒక మంచి సాంగ్ విందాం. చంద్రలేఖ సినిమా నుంచి మీ అందరి కోసం రాజేష్ సుజాత పాడిన సిరివెన్నెల గారి గీతం, సంగీతం సందీప్ చౌత. స్టే ట్యూన్డ్.

0: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఫెఫేలి, గాడ్ మదర్ ఆఫ్ ఫెయిగా పేరు తెచ్చుకున్న స్త్రీమూర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అలా ప్రపోజల్స్ని వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. దాన్ని ప్రూవ్ చేయడం కోసం తను లీ ఏం చేశారంటే ఇమేజ్ నెట్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఎవరేమన్నా ప్రూవ్ చేయగలగాలనే గట్టి నిర్భయంతో వెనకడుగు వేయకుండా ఏదైనా సాధించాలి అనుకున్నారు. అందుకోసం లీ ఏం చేశారంటే కొందరు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హెల్ప్ తీసుకుని 1,50,00,000 ఇమేజెస్ని 22,000 విభాగాలుగా డివైడ్ చేసి ఈ ఇమేజ్ నెట్ని ఏర్పాటు చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ ఇమేజెస్ లేదా ఫొటోస్ అనేవి కంప్యూటర్స్కి అర్థమయ్యేలా చెయ్యటం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ అదే కదా. మనం ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఇస్తే ఇక హ్యూమన్ బ్రెయిన్తో సమానంగా దాదాపు దగ్గరగా చేయగలిగే ప్రావీణ్యమే కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపిస్తోంది. ఇమేజ్ నెట్ లేదా ఎలెక్స్ నెట్ పనితీరు చూశాకనే కంప్యూటర్ టెకీస్లకి డీప్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. LLMS అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేశారు జెఫ్రీ హింటన్ గారు. జెఫ్రీ హింటన్ని మనం గాడ్ ఫాదర్ ఆఫ్ AI అని పిలుస్తాం. సో ఈ LLMని డెవలప్ చేసిన తర్వాత AIలో కీలకమైన మలుపుకి కారణమైందని చెప్పాలి. అలా లీ చేసిన ఈ ఇమేజ్ నెట్ ప్రాజెక్ట్ తర్వాత ఆవిడ పేరు ప్రఖ్యాతులు అమాంతం పెరిగిపోయాయి. తర్వాత తను చేసిన హార్డ్ వర్క్ ఖచ్చితంగా తనకి పేరు తీసుకొచ్చి పెట్టింది. స్వయంగా ఆవిడని గాడ్ మదర్ ఆఫ్ AIగా పిలవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి. ఇంకా మాట్లాడుకుందాం ఓ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
5: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 to 4:00 మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అల్లుడు గారు వచ్చారు సినిమా నుంచి పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం గానం ఎంఎం కీరవాణి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శక్తిశీలిలో ఫేఫేలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా ఖ్యాతికెక్కిన. అండ్ లీ ప్రస్తుతం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఎథికల్ టెక్నాలజీ, నైతిక సాంకేతికత మీద ఎన్నో ప్రసంగాలు కూడా చేశారు ఆమె. ఇంకా ఐక్యరాజ్య సమితి సైంటిఫిక్ ప్రోగ్రెస్ బోర్డులో సభ్యురాలు కూడా. ఒక స్టార్టప్కి ప్రస్తుతం కోఫౌండర్ సీఈఓగా కూడా ఉన్నారు. అది స్టార్ట్ చేసిన ఏడాదిలోనే సుమారు 9,000 కోట్ల విలువకు చేరుకుందంట. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఎక్కడ విన్నా ఏఐ వల్ల చాలామంది భయపడుతుంది ఏంటంటే జాబ్స్ చిక్కుల్లో పడతాయేమో, మొత్తం ఏఐయే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే వాట్ నెక్స్ట్ అనే ఒక డైలమాలో కూడా ఉన్నారు ప్రస్తుతం చాలామంది. అండ్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంత పెద్ద బజ్ వర్డ్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు ఈ ఏఐ అనేది. ఇప్పుడు ఆ స్టార్టప్ ఏఐని దాటిపోయిందంట, ఏది లీ గారు స్టార్ట్ చేసింది. మరి ఏఐని మించింది ఇంకేముంది అనే కదా మీ సందేహం. అదేంటో చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒంగోడు సినిమా నుంచి సాంగ్ విన్నారు. భాషాశ్రీ సాహిత్యం విద్యాసాగర్ కంపోజిషన్ లో కార్తీక్ స్వర్ణలత గారు పాడిన పాట అది.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలిలో ఫెఫేలి గారి గురించి మాట్లాడుకుంటున్నా. ఆవిడ నెక్స్ట్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా దాటేసి ఇప్పుడు స్పేషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆవిడ వర్క్ చేస్తున్నారు. అంటే ఏఐని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడుతున్నాం. ఏది నిజం ఏది అబద్ధం అనేది కనుక్కోవడం చాలా కష్టం. అది బాగా దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏది రియల్ ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పగలుగుతారు. అయితే ఏఐ చూస్తూనే మనం అబ్బా ఓ అంటున్నాం, మరి దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఏఐకి వాయిస్ ఉంది కదా అని దాన్ని నిజం అనుకోవడానికి వీల్లేదు. ఏఐకి వాయిస్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ ఉంది కానీ ఫండమెంటల్స్ లేవు. కానీ ఈ ఎస్ఐ ఏదైతే ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్, ప్రాదేశిక మేధస్సు అలా కాదంట, నిజమైన వర్చువల్ వర్క్ క్రియేట్ చేయడం ఎంత బాగుంటుందో కదా, అప్పుడు మనల్ని అందులో లీనమయ్యేలా చేస్తుందట. అప్పుడు ఎడ్యుకేషన్, మెడికల్, టెక్నాలజీ ఫీల్డ్స్ ఇలా ఇంకా బాగా డెవలప్ అవుతాయి. అండ్ లీ కష్టపడుతున్న ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం వినడమే కానీ దాని మీద ఇంకా పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి అది ఒకవేళ సక్సెస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాటేసి మరి అది క్రియేట్ చేసే వండర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. వాళ్ళ ప్రయోగాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వరకు కరెక్టే, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన మోరల్స్ మర్చిపోకూడదు. మనం మనుషులం, మర మనుషులం కాదు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గాడ్ మదర్ అయిన ఫెఫేలి గారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినా ఆవిడ సక్సెస్ సాధించాలి, శక్తిశీలిగా నిలబడాలని ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ఇది ఇవాళ శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: శ్రోతలకి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను, ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. రేడియోతో మీకున్న అనుబంధాన్ని మాకు చెప్పొచ్చు. లైవ్ ఫోన్-ఇన్ సమయాలు 7:30 నుంచి ఉదయం 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలని, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనల్ని మాతో పంచుకోండి. ఎక్కడ 0402324852, అలాగే మరొక నెంబర్ 2324085353. మరి జూన్ 8 ఆకాశవాణితో ఫోన్లో మాట్లాడండి, నేను చెప్పిన సమయాల్లో, అలాగే మీ వాయిస్ని నేరుగా వినిపించండి. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని పంచుకోండి. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు.

0: అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాలు వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
0: అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట ఖైదీ కాళిదాసు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, కిషోర్, హరిప్రియ, మహాశ్రీ, ఆనంద్, సరోజిని, భార్గవి. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇది విన్న పాట రాముని మించిన రాముడు చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: కార్యక్రమంలో తర్వాతి పాట ఆహ్వానం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమే కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్య, లత. మరి వీరందరి కోరికపై ఆహ్వానం చిత్రం నుండి ఈ పాట విన్నాం.

0: மின்சாரி.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
5: అభిరుచి కార్యక్రమంలో తరువాతి పాట బేబీ చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాతి పాట స్టైల్ చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిర్మల్ నుండి అలిశెట్టి శ్రీరామ్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు,
3: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
10: హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
10: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
10: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
10: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
9: సంప్రదించండి.
10: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
9: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
10: ఫోన్ 0846225334.
11: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
12: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విన్నాం లలిత గీతం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.

0: శ్రోతలు మీరు ఉంటున్నారు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45.

సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. మరి ఈనాటి సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట బంగారాజు చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించింది.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఆ పాట ఓ బేబీ చిత్రంలోంది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెచ్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సర్కార్ వారి పాట. చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట.

వినాపాటతో ఈనాటి సినీ రజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోనటలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈ రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోనడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉద్యాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ కు కోహెడ ఫ్రూట్ మార్కెట్ లో సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కవాడిగూడలోని సీజీఓ టవర్స్ లో నిర్వహించిన యోగా సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేలాగా కృషి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. యోగా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ ఇళ్లలో, కాలనీల్లో యోగా చేయాలని, ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు. రాష్టంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన చేంబర్లో తెలంగాణ రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా ఇసుక లభ్యత, నిర్వహణ, ఆదాయ వృద్ధికి అవకాశాలు, వ్యవస్థలో చేపట్టవలసిన సంస్కరణలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఇసుక నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పారదర్శకత పాటించాలని, లారీల కదలికలను, రాకపోకలను నిరంతరం పర్యవేక్షించేలాగా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకేటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా ప్రసాదం పంపిణీ సాగుతుందని, చివరి వ్యక్తి వరకు అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 140,000 కొర్రమీను చేప పిల్లలను సిద్దం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, తాగునీరు, నిరంతరం విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. మెడికల్ క్యాంపులు, సిపిఆర్ బృందాలు, ఫైర్ ఇంజిన్లు సిద్దం చేయాలని కూడా మంత్రి సూచించారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల సంసిద్ధతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయు, ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన మంత్రి ప్రారంభానికి ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటుపై సమీక్షించారు. నీటి సరఫరా, విద్యుత్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పోచంపల్లి థ్రెడ్ వస్త్ర ప్రదర్శనను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు సందర్శించారు. ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను తిలకించి చేనేత వర్తకులతో ముచ్చటించారు. పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో ఢిల్లీలోని సహచర ఎంపీలకు కేంద్ర మంత్రులకు పోచంపల్లి శాలువాలను బహుకరించి భూదాన్ పోచంపల్లి చేనేత వస్త్రాల గొప్పతనాన్ని వివరించేవాడిని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రామన్నపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ
2: పరిస్థితి గ్రామంలోనే ప్రతి ఒక్క మౌలిక క్లీన్ అయిపోవాలి. కానీ ప్లాస్టిక్ కవర్ వేయడం అవి వేయద్దు, అది మీ బాధ్యత. ప్రతి ఒక్క ఇంట్లో, షాప్ లో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో మన చెత్తకి నాలుగు రకాలు సెగ్రిగేట్ చేయాలి. ఆ వెహికల్ వచ్చినప్పుడు మీరు సెపరేట్ ఇవ్వండి, కలెక్ట్ చేసి మన సెగ్రిగేషన్ లో తీసుకువెళ్ళడం, అక్కడ ప్రాపర్ గా ప్రాసెస్ చేయడం.
1: రాష్ట్ర ప్రభుత్వం మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ద ప్రాతిపదికన తక్షణమే ఒడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని నారాయణరావుపేట మండలానికి చెందిన రైతు పల్లెవేణి కనకయ్య గుండెపోటుతో మృతి చెందగా ఈరోజు హరీష్ రావు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం వల్లే రైతు కనకయ్య ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆరోపించారు. కనకయ్య పండించిన వడ్లను మార్కెట్ యార్డులో దాదాపు 45 రోజుల పాటు కొనుగోలు చేయకుండా ఆలస్యం చేశారని, ఇటీవల కురిసిన వర్షాలకు ఆ వడ్లన్నీ తడిసిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత డిఆర్డీఏ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం వినయ్ నాయక్ అన్నారు. ఈరోజు ముత్తారం మండలంలో బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం నమోదవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాల వల్ల వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నుండి ప్రస్తుత కాంగ్రెస్ పాలన వరకు సుమారు 14,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నూతన బీఎల్ఓలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం గ్రామం సమీపంలోని భీమలింగేశ్వర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన భీమలింగాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన పంటలతో పాటు కందులు, కూరగాయలు, బంతిపూల వంటి అంతర పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు దుగ్గొండిలో చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం అమలవుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు కారుకొండ రామవరంలో జరిగిన గ్రామ సభలో తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना आर्थिक परामर्श परिषदः सदस्यैः सह एकस्याः सभायाः अध्यक्षता कृता। भारतस्य आर्थिक परिवर्तनस्य दीर्घकालिक विकास प्राथमिकतानां विषयेषु च विस्तृताः विषयाः चर्चिताः। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्य सायंकाले नवदिल्ल्यां नेपालदेशस्य विदेशमन्त्रिणा शिशिर खनाल इत्यनेन सह वार्तालापं करिष्यति। पंजाबराज्ये अद्य प्रातः फिरोजपुर फाजिलका मार्गे वाहन ट्रक यानयोः सह संघट्टे न्यूनातिन्यूनं नवजनाः मृताः। सीबीएसई इत्यनेन अंकानां सत्यापनाय पुनर्मूल्यांकनाय च आवेदनपत्राणां प्रस्तुतीकरणस्य अंतिमा तिथिः श्वः पर्यन्तं विस्तारिता। अपि च क्रिकेट क्रीडायां सूर्यकुमार यादवस्य स्थाने श्रेयस अय्यरः भारतीय दलस्य नूतनः टी20 इति अन्ताराष्ट्रिय दलस्य नायकः नियुक्तः। वैभवः सूर्यवंशी च प्रथमं वारं दले समाविष्टः। अथ वार्ताः विस्तरेण। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अद्य आर्थिक परामर्श परिषदः सदस्यैः साकं विहितोपवेशनस्य अध्यक्षता विहिता। उपवेशने परिषदीय सदस्याः प्रधानमन्त्री तथा च भारतस्य आर्थिक वृद्धि उन्नेतुं सदस्यैः सह विभिन्न विचाराणाम् उपायानां च विषये चर्चिताः। जीवनस्तरे व्यापारे च सुगमताम् आनेतुम् अपि विचार विमर्शः सञ्जातः। सदस्यैः पश्चिमेशिया संघर्षे भारत विश्वे च परिलक्षितानां प्रभावानां आकलन विषयेपि सम्भाषणं विहितम्। सामाजिकान्तर्जालीये सन्देशे प्रधानमन्त्रिणा प्रोक्तं यत् भारतीय अर्थव्यवस्थायाः संरचनां दीर्घकालिक विकास प्राथमिकतां सम्बद्धप्रकरणानां विषये भारतं द्रुतगत्या अग्रेसरति। प्रधानमन्त्रिणा विविधेषु विषयेषु स्वविचाराः प्रकटिताः। सुगमजीवनम् एव सुगमव्यवसायः इत्येतयोः विषये अपि चर्चा जाता। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्य सायंकाले नवदिल्ल्यां नेपालदेशस्य विदेशमन्त्रिणा शिशिर खनाल इत्यनेन सह वार्तालापं करिष्यति। नेपालदेशस्य विदेशमन्त्रालयेन उक्तं यत् उपवेशनावधौ उभौ पक्षौ परस्पर हितानां विषयेषु चर्चिष्यतः, यस्मिन् व्यापारः, निवेशः, सम्पर्कः, ऊर्जा, जनसम्पर्केत्यादिषु प्रमुखेषु क्षेत्रेषु सहकारं वर्धितुं शक्यते। विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जयसवालः अवदत् यत् इयं यात्रा भारत नेपाल देशयोः विशेष सहभागित्वं इतोपि सुदृढं करिष्यति। सः अवोचत् यत् द्वयोः देशयोः मध्ये चर्चासु विकास सहयोगः, जनेषु सम्बन्धः, व्यापारः, निवेशादि विस्तृताः कार्यक्रमाः सम्मिलिताः सन्ति। पंजाबराज्ये अद्य प्रातः फिरोजपुर फाजिलका मार्गे एकस्यैव कुटुम्बस्य सदस्यान् वहन्तं वाहनस्य ट्रकयानेन सह संघट्टे न्यूनातिन्यूनं नवजनाः मृताः, द्वाविंशतिजनाश्च व्रणिताः। पीडिताः सर्वे एकस्यैव कुटुम्बस्य सदस्याः आसन्। ये परिवारे मृतस्य एकस्य जनस्य अस्थिविसर्जनाय व्यासनद्यां गच्छन्तः आसन्। तदैव एषा दुर्घटना अभवत्। बहवः जनाः घटनास्थले एव मृताः इति कथ्यते, अपि च व्रणिताः चिकित्सायै फिरोजपुर सिविल चिकित्सालये, फरीदकोट चिकित्सकीय महाविद्यालये च प्रेषिताः। आरक्षकाधिकारिणः आकाशवाण्या सह वार्तालापे उक्तवन्तः यत् द्वाविंशतिजनेषु बहवः गभीराः सन्ति। घटनायाः अनन्तरं शीघ्रमेव वरिष्ठाः आरक्षकाधिकारिणः दुर्घटनास्थलं सम्प्राप्य स्थानीयनिवासिनां साहाय्येन उद्धारकार्यम् आरब्धवन्तः। व्रणिताः निष्कास्य समीपस्थेषु चिकित्सालयेषु प्रवेशिताः। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणी

0: అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి కాంతమతి చరిత్ర చింది యక్షగానం. వినిపిస్తారు చింతల సాయన్న బృందం.
6: తుండము ఏకదంతము, తుండము ఏకదంతము తూరుపు బొజ్జయు యమ వస్త్రముల్, ఉండకు కుజ రూపమున కోరిన విద్యలకెల్లవోగనాధిపం నీకు మృకెదా.

0: बोलो सेनाधिपति महाराज युद्धवा మాయకా పట్టణము ఎనగా శ్రీనగరము అంటారు. నిజానవమైన ప్రతాపశీలుని అంటారు. ఈ యొక్క శ్రీనగరమును పరిపాలించుచు చిన్ననాడు మా యొక్క జనని జనకులు సంవారమై ఉన్నారు. కావున నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. నేను ఒక భోగమాస్త్రి కాంచనమాలను ప్రేమించి ఇంటిని. కావున ఆ కాంచనమాల వద్దకి వెళ్ళుచున్నాను. అవునవును.
1: సరే.
0: ఓహో, ఈ సమయం ఆ కాంచనమాల ఎక్కడ ఉన్నదో కదా. ఆహా, కాంచనమాల. ఓ కాంచనమాల, ఓ కాంచనమాల.
2: ప్రాణేశ్వర,
0: ఏమిటి చెల్లిమని చిన్నబోయి చాలాగా చింత కాంతురాలపై కూర్చున్నావు ఏమిటి?
2: అయినా మీ కొరకు ఇంతవరకు ఎదురు చూసుకుంటూ ఉన్నాను స్వామి. మీరు రావడానికి మీ తవ్వ చూసుకుంటూ ఉన్నాను కదా ప్రభు.
0: అవునా? అందుకనే విగ్రతమున ఈ యొక్క సభ నుంచి నీ యొక్క గృహమునకు విచ్చేసి తిని కదా.
2: అది విధమా సంతోషమే ప్రభు. వెళ్ళాము, నడవండి.

0: నిన్ను చూచిన చూ చాలా సంతోషము స్వామి.
1: అవును కాని నీ యొక్క వాగ్దానము ఏలో ఏ విధంగానో ఉన్నది, తోచకున్నాను కదా చెలిమని.
0: స్వామి ఏదో నేను చెప్పాను.

0: చెప్పమని. నన్ను మాత్రం చాలాగా హేళన చేసినట్టుగా మాట్లాడుచున్నావు. నీ చతుర్థనం అనగా నీ గొప్పతనం నాకు ఇప్పుడే తెలిసినదంటున్నావు.
1: అవును స్వామి.
0: ఆ విచారమేమిటో నాతో విన్నవించు.
1: చెప్పుకుంటావా?

0: నీవు మాత్రం నిన్ను నమ్మినందుకు నన్ను మోసపుచ్చిన నీకు కారణం కాదు స్వామి, నీకు మేలు కాదు సుమా. నేను ఇంతవరకైనా కానీ
1: మంత్రిశేఖరుడు ఏమి తెచ్చి ఉన్నాడు?
0: మీ యొక్క మంత్రి మాత్రము నిన్ను ఇంతవరకు నేను నమ్మినాను, నా యొక్క భర్తని చెప్పి నమ్ముకున్నాను స్వామి. కానీ నువ్వు నా భర్తగా నాకు ఇప్పుడు నిజం అనిపించలేదు.
1: ఏమైనా
0: మనం వీరగురము పాఠశాలలో చదువుకున్నప్పటి నుంచి చిన్ననాటి నుండి సూపర్ చేసి పెళ్లి చేసుకున్నామే.
1: అవును,
0: అది కాని విషయముగా నీవు నన్ను కాకుండా ఇంకా వేరే వాడితో పెళ్లి చేస్తున్నావు కదా స్వామి.
1: ఆ విధమా?
0: అవును.
1: ఇది గురుడు ఎంత

0: తెలియమని
1: స్వామి.
0: నీవు అందులోకే చిన్నబోచుంటివా.
1: అవును.
0: గురుడు మాత్రము నాకు తెలియకుండగా
1: అవును
0: అక్కడికి వెళ్ళి
1: అవును
0: కాంతామతిని మాత్రము పెళ్లి చేసుకుని తీసుకువచ్చి ఉన్నాడు.
1: అవును.
0: ఒకటి విను, అది ఎందుకనగా నా యొక్క ఇష్టానుసారముగా చేసినటువంటి యొక్క కర్తవ్యము కాదు. ఇదే సమయమున మంత్రిశేఖరులు భటులను పిలిపించి ఆ యొక్క కాంతామతిని అడవికి పంపించుచున్నాను. చిలిమని, ఎందులోకి వచ్చిన పోవచ్చుంటివి?
1: అది నిజమైన
0: ఆ అందురాలని ఎలా ఇక్కడ ఉంచుతును? తక్షణమే నేను పిలుస్తాను. ఓయి భటులారా, ఇలా రమ్ము. ఈ యొక్క సమయమున ఆ కాంతామతిని తీసుకుని ఘోర అడవికి తీసుకువెళ్ళి దాన్ని సురక్షితం చేసి రమ్ము. ఇదే యాగ్ర, వెళ్ళండి.
1: సరే. ఏమిటి
2: అక్కడ? నీకు పట్టుకొని
1: రాజు ఆజ్ఞ ఏది? నన్ను అడవి ప్రవేశానికి తీసుకెళ్ళమన్నాడు. దైవ

0: అవగ్ర విమగ్ర పరాగ్రవేతుండను, హరివీర భయంకరుండను, చంద్రాగ్ర భరతుండను, ఆ యొక్క కామాభూపాలుండను అంటారు.
1: నీ పేరు?
0: అవునవును,
1: కామాపాలుడు అంటున్నా.
0: అవును, మా యొక్క నిజానాము కామాపాలుడని అంటారు. కానీ ఈ సమయము లోపల సురను ద్రాగి ఇక్కడ ఈ పట్టణము లోపల మాత్రం సభను గావించాలి.
1: గావించాలి.
0: ఆహా ఈసా.

0: రే ఈ యొక్క సారను త్రాగి మత్తు పదార్థమును త్రాగి చాలగా ఇక్కడ మాత్రము కామాపాలుడు మాత్రము సభను చేస్తున్నాడని బేరు గావించండి.
1: ఇక కామాపాలుడైనా సభేసుకుస్తున్నాడు.
2: అన్నయ్య కోమటి
3: అయినా
2: అమ్మా నా యొక్క లక్ష్మరాలు ఇవ్వు. ఈ లక్ష్మరాలు ఇస్తావా లేకపోతే నేను ఇక్కడ అమ్ముంటున్నావా?
3: అదియా
2: చూడమ్మా,
3: లక్ష్మరాలు కావాలా? నువ్వు అడిగిన విధంగా ఇచ్చినా
2: సరే. నువ్వు కొమటి, నా యొక్క చేతి మీద ఏమున్నది? ముద్రిక ఉన్నది. ఈ యొక్క విజయ ముద్రిక నువ్వు ఎక్కడైనా విక్రయించి ఎవరికైనా విక్రయించి మాత్రం నీకు ఆ లక్ష్మరాలు తీసుకోండి.
3: సరే స్వామి. ఇదిగో
0: ఇది రాజుల వద్ద ఉండేది, నీ వద్దకి ఎలా వచ్చి ఉండెను?
3: నేను ఏ విధమైనా ఈ ముద్రకని తీసుకుని వచ్చినాను, వాళ్ళ లక్ష వరములు కావాలి.
0: లేదు లేదు, దీనికి ఎవరైనా రాజులదు, రాజులదే దొంగిలించిద్దివా? ఎలా?
3: రాజులే అచ్చి నీ దగ్గర ఉంచితే అప్పుడు ఇస్తావా?
0: వారు ఎవరినో రాజులను తీసుకుని రమ్ము.
2: కోమటి,
3: ఈ ముద్రిక ఎవరైతే ఇచ్చిందో వారు కావాలి. నీవు తీసుకుని వచ్చే నీకు ఇష్టమని కాదు, ఇవే రావాలని చెప్పి
2: తెలియనా? స్వామి అన్నయ్య.
0: ఓహో, నీ ఎవరు, నీ నామధేయమేమిటి? కాంతామతివా? సరే కానీ ఓహో, కలకి చిలుకల కులకి నాతో

0: నీకు పరాస్త్రీ ఏంటి మాత్రము నీకు కన్ను తెలుతూ సమానం. నేను పరాధవ్యమనగా మంటి పిల్లతో సమానం కదా, అందుకని చెప్పి నేను నీకు చెల్లె తోడబుట్టి నా చెల్లె లాంటి సుమా.
1: అవును. చాలా మదగజ జానాహడము.

0: ఒక్కసారి చిలుకా, నాతో పలుకవెందుకే? నీకు ఇంత పంతమెందులకు? నీ యొక్క
1: స్వామి, అది నువ్వు నిజముగా అన్నమాట నిత్యం ఇక్కడ ఎడంత్రాల మీద కట్టించండి నాకు. నీ అటువంటి భర్త నాకు దొరకాలని చెప్పి నోములు నోసింది వలన నేను గౌరీ వ్రతం చేసిన తర్వాత నీకు నేను సుఖస్థ్రయంగా కలిసి ఉంటాను స్వామి. ఒంటి స్తంభం మేడ కట్టించండి.
0: ఒంటి స్తంభం మేడ కావించి అక్కడ నిన్నుంచినా?
2: అవును.
0: 6 నెలల వ్రతమును కావించి ఆ తర్వాత పెళ్లి చేసుకునేదవా?
2: అవును.
0: సరే సరే, ఇదే తక్షణములనే యాజ్ఞాపించేదను. ఓయే మంత్రశేఖర
1: స్వామి,
0: అక్కడ మాత్రం ఒంటి స్తంభం మేడ కట్టించి కాంతామతిని అక్కడ ఉంచి ఉన్నాడు కామపాలుడని.
1: కాంతామతికి ఒంటి స్తంభం మేడ కట్టిస్తున్నాడు.
0: ఆ విధమా భవతే భిక్షాందేహి భవతే.

సగను ఘన నీకు భవ్య శుంకమం భువిలోన పుణ్యవతివని భువిలోన పుణ్యవతివని సవినయము గవినీచుంటి

వినే ఇంతవరకు కాంతమతి చరిత్ర చిందల సాయన్న బృందంచే చిందు యక్షగానం విన్నారు. ఇంతటితో ఈనాటి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు మల్చింగ్ పద్ధతి ద్వారా పంటల నిర్వహణ గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాళ్ళు మొదలైనవి వాడేవారు. కానీ వాటి వినియోగం ఇతర అనుబంధ సంస్థల్లో పెరుగుతూ ఉన్నందువల్ల, వాటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువలన ప్లాస్టిక్ సీడ్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్లాస్టిక్ సీడ్తో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వాటి లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటి ఆదా. మొక్క చుట్టూ భూమి ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30 నుండి 40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకి ఇది ఎంతో మేలు చేస్తుంది. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించబడుతుంది. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మ జీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. ఇక పారదర్శక ఫిల్మ్ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపచేసి భూమిలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఆదా అవుతున్న ఈ సందర్భంలో ఎరువు నష్టాన్ని తగ్గిస్తుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ వల్ల వాటి మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక అధికంగా పోషకాలు కూడా లభిస్తాయి. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపల పొరలో నుండి కూడా మొక్కలు అధికంగా లభ్యమవుతాయి. ప్లాస్టిక్ మల్చి షీట్ల రంగుల గురించి తెలుసుకుందాం. నలుపు రంగు మల్చింగ్ షీట్లు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు సూర్యరశ్మిని నేలలోకి వెళ్ళనివ్వకపోవడం వలన నేలలో గల కలుపు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేవు. దానివల్ల కలుపు నివారణ జరుగుతుంది. నలుపు మల్చింగ్ షీట్ని నీటిని ఆవిరి కానివ్వదు. దానివలన నీటి ఆదా జరుగుతుంది. మల్చింగ్ షీట్ వలన నేల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ షీట్ల గురించి. ఈ షీట్లు సూర్యరశ్మిని లోపలికి వెళ్ళనిస్తుంది. దీనివలన కలుపు మొక్కలు పెరగలవు. కానీ షీటుకు లోపల వైపు కలుపు మందు పూత వేయడం వలన కలుపును నివారించుకోవచ్చు. నర్సరీని వేసే ముందు పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరచటం వలన నేలలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించుకోవచ్చు. దీనిని నేల సోలరైజేషన్ అంటారు. ఇక రెండు వైపులా రంగు కలిగిన మల్చింగ్ షీట్లు. పసుపు నలుపు మల్చింగ్ షీట్లు. రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన మల్చింగ్ షీట్లు కీటకాలను ఆకర్షించడం వలన అవి వాటికి ట్రాప్లాగా పనిచేస్తాయి. దీని వలన వ్యాధులను, తెగుళ్లను నివారించవచ్చు. తెలుపు నలుపు మల్చింగ్ షీట్ల వలన నేలను చల్లగా ఉంచుటకు ఇటువంటి షీటును వాడతారు. వెండి నలుపు మల్చింగ్ షీటు తెలుపు నలుపు మల్చింగ్ షీట్ల కంటే కొంత తక్కువ మొత్తంలో నేలను చల్లబరుస్తాయి. అలాగే తేనె మంచు పురుగులకు, తెల్ల నల్లి పురుగులకు రెపలెంట్గా పనిచేస్తుంది. ఎరుపు నలుపు మల్చింగ్ షీటు కొంతవరకు సూర్యరశ్మి

రశ్మిని నేలలోకి ప్రసరింపజేస్తుంది. నేలను వేడిగా ఉంచడమే కాకుండా రేడియేషన్ యొక్క ఉపరితల భాగంపై ప్రభావం చూపడం వలన ఎరుపు రంగు కాంగి ఫార్ ఎరుపు కాంతిల యొక్క శాతంలో మార్పు చెందుతాయి. దీని వలన మొక్క యొక్క అభివృద్ధిపైన పుష్పాల ఉత్పత్తిపైన ప్రభావం చూపడం వలన త్వరగా పండ్లు అభివృద్ధి చెందడం, దిగుబడి పెరగడం కొన్ని కూరగాయలు పండ్ల మొక్కలలో గమనించవచ్చు. మల్చింగ్ సీట్లు ఎంపిక. మల్చింగ్ సీట్ల ఎంపిక పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మల్చింగ్ సీట్లు రంగు, మందం, పంట రకం, కాలంను బట్టి ఎంపిక చేసుకోవాలి. వేసవి కాలంలో తెలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. శీతాకాలంలో నలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. ఇసుక నేలలో నలుపు మల్చింగ్ సీట్లు వాడితే మంచిది. లవణీయత గల నేలల్లో నలుపు మల్చింగ్ సీట్లు వాడుకుంటే మంచిది. నేల సూర్యరశ్మీకరణ కోసం పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. కీటక నివారణకై పసుపు వెండి రంగు మల్చింగ్ సీట్లు వేసుకుంటే బాగుంటుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తుటకు పలుచని మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. పండ్ల తోటలకు మందమైన మల్చింగ్ సీట్లు ఎంతో ఉపయోగకరం. పంట పొలాల్లో కలుపు నియంత్రణకు నలుపు రంగు సీట్లను వాడుకుంటే లాభసాటిగా ఉంటుంది. మరి ఈ మల్చింగ్ సీట్లు వేసే విధానం గురించి తెలుసుకుందాం. మొక్కలకు ఇరువైపులా లేక చుట్టూరా 5 నుండి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చింగ్ సీటును కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో చెట్టు దగ్గర మరీ వదులుగా లేక బిగువుగా కప్పి అన్ని చివరలను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చింగ్ సీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. ఇక మల్చింగ్ చేసే విధానం 2 రకాలు. విత్తుటకు ముందుగా మల్చింగ్ వేసే విధానం. మొక్కకు మొక్కకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే సీటుపై రంధ్రాలు చేయాలి. ఈ సీటును ప్రతి వరుస మీద ఇప్పుడు తెలిపిన విధంగా పరచి యాంకరింగ్ చేయాలి. రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల సుమారు 20-25% విత్తనాలు కూడా ఆదా అవుతాయి. ఇక నాటిన పైరుకు మల్చింగ్ సీటు వేసే విధానం. మొక్క చుట్టూ అనుకూలంగా మల్చింగ్ సీటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చింగ్ సీట్లపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు వేసి వాటిని తొడిగి అన్ని చివరలను యాంకరింగ్ చేసుకోవాలి. మల్చింగ్ సీటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంత గమనిస్తే రైతులకు బాగుంటుందని వివరాలు తెలియజేస్తున్నారు. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. చల్లని వాతావరణ సమయంలో అనగా ఉదయం సాయంత్రం సమయంలో మాత్రమే మల్చింగ్ సీటు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సాగు గుణం ఉంటుంది, సరిగా పనిచేయదు. ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్ సీటు వేరాదు. పంట కాలం తర్వాత మల్చింగ్ సీట్లను పొలం నుండి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7-25 మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ సీట్లు, ఒక పంట కాలానికి 50-200 మైక్రాన్ల మందం కలిగిన మల్చింగ్ సీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా మల్చింగ్ సీట్లను ఉపయోగించుకొని నీటిని ఆదా చేసుకొని కలుపు నివారణ చేసుకొని అలాగే చీడపీడలను చక్కగా నివారించుకోవచ్చని మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిపుణులు ఈ విధంగా తెలియజేశారు.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ప్రసార వివరాలు. నూట 103.2 మెగాహెచ్పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకు సాగులో యాజమాన్యం గురించి రుద్రుడు శాస్త్రవేత్త రాకేష్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 సినీ గీతాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలనపై 6వ భాగం యువశక్తి, శ్రీ మన్సుఖ్ మాండవీయ యువజన వ్యవహారాల మరియు క్రీడల శాఖ మంత్రి గారి ప్రసంగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం స్తోత్రం మరియు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుదన వినిపిస్తారు బి జోసెఫ్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు అందించే వివరాలు. అనంతరం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమని. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్ 18 పురుషుల హాకీ జట్టు మూడోసారి

0: చెకప్ నిలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్త అస్థిరతల మధ్య భారత ఆర్థిక వృద్ధిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాలను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS6 ఫలితాలపై కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ మాజీ అధ్యకుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS3తో NFHS6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనేటల్ రిజిస్ట్రేషన్ శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రిలో జరిగే ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగిందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. NFHS6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భోపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట అధ్యకుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పామోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నింటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి శిషిర్ ఖనాల్తో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from development cooperation to people-to-people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ను కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటన చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని. మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్ 18 హాకీ ఏషియా కప్ ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈరోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశిష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్ తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్ లో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాట్అవుట్ గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్-18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ నుంచి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వివిధ వాతావరణ పరిస్థితులలో చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు తెలియజేసే వివరాలు, ఇంకా రైతన్నా జరపైలం శ్యామలాదేవి, శశిరేఖ, ఎన్ రవికుమార్ గారుల ముచ్చట్లు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 14,800 రూపాయలు, కనిష్ట ధర 9,100 రూపాయలు, మోడల్ ధర 12,055 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,798 రూపాయలు, కనిష్ట ధర 8,100 రూపాయలు, మోడల్ ధర 10,100. పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 10,300, 7,000 కనిష్ట ధర, 8,000 మోడల్ ధర. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి 10,875 రూపాయలు గరిష్ట ధర, 10,652 రూపాయలు కనిష్ట ధర, 10,755 రూపాయలు మోడల్ ధర. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 1,881 రూపాయి, కనిష్ట ధర 1,215 రూపాయలు, మోడల్ ధర 1,323 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా వాతావరణం పొడిగా ఉంటుంది. అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంటుంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 42 నుండి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుండి 43% మరియు మధ్యాహ్నం 16 నుండి 35% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 14 నుండి 24 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
3: కార్యక్రమంలో ఇప్పుడు వివిధ వాతావరణ పరిస్థితులలో చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు తెలియజేసే వివరాలు వింటారు.
4: రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మన తెలంగాణలో చెరుకు 40,000 నుంచి 50,000 ఎకరాల్లో వివిధ జిల్లాలు అంటే నిజామాబాద్, కామారెడ్డి, జహీరాబాద్, ఖమ్మం, కరీంనగర్ మరియు సంగారెడ్డి జిల్లాలలో విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చెరుకు యొక్క పంటను చూసుకున్నట్టయితే డిసెంబర్ మొదటి వారం నుండి మార్చి చివరి వారం వరకు రైతులు చెరుకు నాట్లను వేయడం జరిగింది. ప్రస్తుతం చెరుకు పంట యొక్క వయసు చూసుకున్నట్టయితే సుమారు 25 నుంచి 120

రోజుల వయసు ఉన్న చెరుకును మనం గమనించవచ్చు. ముఖ్యంగా మన చెరుకు యొక్క జీవిత కాలాన్ని చూసుకున్నట్టయితే, చెరుకు అనేది సంవత్సరం కాలం ఉండే పంట. ఈ సంవత్సరం కాలం ఉండే పంట కాబట్టి ఈ చెరుకు పంట వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరగవలసి ఉంటుంది. దానికి ఆ వివిధ వాతావరణ పరిస్థితుల్లో రైతు సోదరులు వివిధ యాజమాన్య పద్ధతులను పాటించి చెరుకులో స్థిరమైన దిగుబడులను పొందే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చెరుకు యొక్క జీవిత కాలాన్ని మనం నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటి రకం అనేది వేసిన నాటి నుండి 60 రోజుల వరకు ఉండే కాలాన్ని మనం మొలకెత్త కాలంగా అంటాము. అదేవిధంగా రెండవ దశను 60 రోజుల నుండి 120 రోజులు ఉండే వయసును చెరుకు పిలకలు పెట్టే దశ అని అంటాము. అదేవిధంగా 120 రోజుల నుండి 240 రోజుల వరకు ఉండే చెరుకు యొక్క కాలాన్ని పంట ఏపుగా ఎదిగే దశ అని అంటాము. అదేవిధంగా చివరి దశ 240 రోజుల నుండి 360 రోజులకు వరకు ఉండే కాలాన్ని మనం పరిపక్వ దశ అని అంటాము. ప్రస్తుతం మన తెలంగాణలో చెరుకు అనేది బాల్య దశ, అంటే మొలకెత్తే దశ మరియు పిలకల దశలో ఉంది కాబట్టి ఈ దశలో మనము చీడపిడలు కానీ నీటి ఎద్దడి కానీ గురైనప్పుడు చెరుకు యొక్క దిగుబడులు గణనీయంగా తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ మే మాసంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేలా పిలక దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి పరిస్థితుల నుండి కాపాడుకోవడం కొరకు రైతులు కొన్ని మెలకువలు తెలుసుకున్న అవసరం ఉంటుంది. నీటి వసతి ఉన్న పరిస్థితులలో తేలికపాటి నెలల్లో 7 రోజులకొకసారి, బరువు అయిన నేలలో 10 నుండి 12 రోజులకొకసారి పిలక దశలో ఉన్న చెరుకు పంటను నీటి తడిని అందించాలి. ఈ ఉష్ణోగ్రత సమయంలో నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే తేలికపాటి నేలల్లో 7 రోజులకొకసారి నీటిని ఇవ్వాలి. అదేవిధంగా బరువైన నేలలో అయినటువంటి ఆ నల్ల భూములలో ఉన్న వాటికి 10 నుండి 12 రోజులకొకసారి చెరుకుకు నీటి ఎద్దడి కాకుండా మనం గమనించాలి. అదేవిధంగా నీటి వసతి తక్కువగా ఉండి పంట నీటికి ఎద్దడి గురయ్యే పరిస్థితులలో చెరుకు చెత్తను ఎకరానికి 1.25 టన్నుల చొప్పున మొక్క మరియు మోడెం తోటకు పరచడం వల్ల ఈ నీటి ఎద్దడిని కొంతవరకు తగ్గించవచ్చు. నీటి ఎద్దడి ఉన్న చోట ముచ్చలు నాటిన తర్వాత చెరుకు చెత్తను బోదెల్లో పరచడం వలన ఆ నీళ్లలో తేమ నిలిచి ఉంటుంది. చెత్తను మందంగా కప్పడం వలన తోటలో మొలక శాతం, మోడెం తోటల్లో మొలక శాతం మరియు కరిషి తోటల్లో పిలకల సంఖ్య తగ్గుతుంది. అదేవిధంగా పురుగులు తెగులు సోకిన తోటల నుండి చెత్తను వాడకూడదు. చెదలు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో చెత్త కప్ప ముందు క్లోరిఫైరిపాస్ 50% లీటర్ నీటికి 5 ml చొప్పున కలిపి మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అదేవిధంగా పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు పంట పైన 2.5% యూరియా పొటాషియం ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పంటను బిట్ట నుండి కాపాడవచ్చు. అదేవిధంగా చెరుకు తోటలలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ముఖ్యంగా చెరుకులో మొలక తోటలో ఎరువుల యాజమాన్యం, కాషి తోటలో ఎరువుల యాజమాన్యం మనకు వేరుగా ఉంటుంది, రైతులు గమనించాలి. మొదటగా మొలక తోటల్లో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే సూపర్ ఎరువును 250 కిలోలు దుక్కులో వేసుకొని నాటుకోవాలి. అదేవిధంగా యూరియాను మొలక తోటలలో నాటిన 30 రోజులకు 75 కిలోలు, నాటిన 60 రోజులకు 75 కిలోలు, నాటిన 60 రోజులకు 70 కిలోలను సమపాలలో 3 భాగాలుగా విభజించి మనం ఈ కాల వ్యవధిలో వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ యొక్క ఎరువును నాటిన 30 రోజులకు మరియు నాటిన 60 రోజులకు 30 కిలోలను మరియు నాటిన 90 రోజులకు 30 కిలోలను వేసుకోవాలి. అదేవిధంగా భూములలో ఉన్న చెరుకు జింకు ధాతుల లోపాలు కనిపించినట్టయితే 20 కిలోల జింక్ సల్ఫేట్ ను ఎకరానికి ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి. అదేవిధంగా మనం ఇంతకుముందు పంటలో ఇంపరువత లోపం వలన కనిపించినట్టయితే ఆఖరి దుక్కులో 30 నుంచి 35 కిలోల ఐరన్ సల్ఫేట్ ఎకరానికి ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి. అదేవిధంగా మోడెం తోటల్లో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మోడెం చెక్కిన వెంటనే 60 కిలోల నత్రజని మనం మోడెం చెక్కగానే మొక్కల మొదల దగ్గర యూరియాను వేయాలి. అదేవిధంగా 85 కిలోల యూరియాను 30 రోజులకొకసారి మరియు 60 రోజులకొకసారి, మోడెం చెక్కిన 90 రోజులకొకసారి 85 కిలోలను మనం వేయాలి. అదేవిధంగా ఇనుప ధాతు లోపం ఏదైనా మోడెం తోటల్లో గమనించినట్టయితే లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది మరియు 2 గ్రాముల నిమ్మోపుతో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మరియు ఒకవేళ జింకు ధాతు లోపం కూడా కనిపించినట్టయితే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. చెరుకు తోటలో తుంగజాతి కలుపు అధికంగా గమనించినట్టయితే ఎకరానికి 36

0: కాకుండా వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండి ఈ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. బాల్య దశలో ఈ పీక పురుగు కాండం ఏర్పడిన తర్వాత కాండం పిలుచు పురుగుగా మారి చెరుకు పైరును చాలా నష్టపరుస్తుంది. ఈ పీక పురుగు తాకిడి వర్షధారపు చెరుకుపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పురుగు ఆశించిన తోటలలో 2.5 ml క్లోరిఫైపస్ లేదా 0.75 ml కురంద్రాపుల్ లేదా పిపోనిల్ 5% ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చెరుకులో ఏప్రిల్ మే జూన్ మాసాలు ముడిచిన తర్వాత చెరుకు అధిక వర్షాలకు మరియు తుఫాన్ గాలులకు పడిపోకుండా ఉండడానికి రైతు సోదరులు మట్టిని ఎగద్రేయటము మరియు జడచుట్లు వేసుకోవడం వలన మనకు చెరుకు అనేది నాణ్యత దెబ్బతినకుండా దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అంతేకాకుండా పడిపోయిన చెరుకు తోటలను అడవి పందులు ఎలుకలు మొదలగునవి ఆశ్రయంగా మార్చుకుని తోటను నాశనం చేస్తాయి. అలాగే ఈ పడిపోయిన చెరుకు తోటలలో చెరుకు గడలపై ఉన్న గ్రీవు మొగ్గలు మొలకెత్తడం లేదా కుళ్ళిపోవడం జరుగుతుంది. చెరుకు గడ యొక్క బరువు మరియు రసాయన తగ్గుతుంది. అందువలన ఏపుగా పెరిగే సమయాల్లో చెరుకు తోటలకు మట్టి ఎగతొయ్యుట జడచుట్లు వంటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల చెరుకుకు నష్ట నివారణని మనం తగ్గించుకోవచ్చు. అధిక వర్షాలకు మట్టి ఎగదోయని తోటలు పడిపోతూ ఉంటాయి. పిలక దశ వెంటనే మట్టి ఎగదోసిన తోటలు బలమైన ఎదురుగాల్లో కూడా నిలదొక్కుని నిలబడతాయి. తోట వయసు 4 నెలల నుంచి 6 నెలలు ఉన్నప్పుడు అంటే సుమారుగా జూన్ జూలై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. తోట 6 నెలల వయసు ఉన్నప్పుడు గడల సంఖ్య స్థిరపడిన తర్వాత మొక్కల మొదళ్లకు 2వ సారి మట్టిని ఎగదొయ్యాలి. మట్టి ఎగదోయుట వలన చెరుకు గడలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిలబడి ఉన్న నీరు ప్రత్యక్షంగా మన చెరుకుకు గడకు తగలకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ మట్టి దొరకడం వలన గడ్డిని కూడా తగ్గిస్తుంది. దీనితో పాటు ఈ వర్షాల వలన జరిగే భూమి కోతను మరియు ఆలస్యంగా వచ్చే గడలను తగ్గిస్తుంది. ఈ మట్టి ఎగదోయడం వలన మనకు గాలులకైనా చెరుకు కింద పడకుండా బలంగా ఉంటుంది. ఈ మట్టి ఎగదోయడంతో పాటు జడ పద్ధతిని కూడా మన యొక్క పంట పెరుగుదలను బట్టి 2 నుంచి 3 సార్లు వేసుకోవాలి. సుమారు 1.5 మీటర్లు చెరుకు ఎత్తు పెరిగిన తర్వాత మొదటి జుడ చెట్టును వేయాలి. తోట పెరుగుదలను బట్టి డిసెంబర్ మాసంలో నాటిన చెరుకు తోటలకు మొదటి జడ చుట్టూ 1 ఆగస్టు మొదటి వారంలోను, 2వ జడ చుట్టూ 1 సెప్టెంబర్ చివరి వారంలోను మరియు ఎదుగుదలను బట్టి 1వ జడ చుట్టూ 1 అక్టోబర్ మొదటి వారంలోని వేసుకోవాలి. జడ చుట్టూ వేయడం వలన గట్టిదనం మరియు పడిపోకుండా ఉండి జడ అల్లిక కూడా క్రమబద్ధంగా ఉండి చూడడానికి తోటలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. అదేవిధంగా జడచుట్లు వేయడం వలన మొక్కకు సూర్యరశ్మి, గాలి, వెలుతురు సరైన మోతాదులో అందడం వల్ల చెరుకు యొక్క గడ బరువు మరియు నాణ్యత పెరుగుతుంది. ఈ విధంగా నీటి ఎద్దడి మరియు నీటి ముప్పికి లోనైన తోటల్లో వడల తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చీడ పీడల యొక్క నివారణను నీటి ఎద్దటి మరియు నీటి ముప్పైన తోటలలో రైతు సోదరులు చాలా జాగ్రత్తగా గమనించి దానికి సంబంధించిన యాజమాన్యాలు పాటించడం వలన రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని ఆశిస్తున్నాం.
1: ఇంతవరకు మీరు వివిధ వాతావరణ పరిస్థితులలో చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రైతన్నా జరపైలం పి శ్యామలాదేవి, ఎం శశిరేఖ, ఎన్ రవికుమార్ గారుల ముచ్చట్లు వింటారు.
2: కప్పమ్మ నీలాడే కడవన్ని నీలాయే వానదేవుడా వరదదేవుడా, ఈగమ్మ నీలాడే ఇల్లన్ని నీలాయే వానదేవుడా వరదదేవుడా, వానళ్ళు కురవాలి వానదేవుడా వర్షాలు పండాలి వానదేవుడా, వానళ్ళు కురవాలి వానదేవుడా వర్షాలు పండాలి వానదేవుడా వానదేవుడా. అగో ఆ దూరంలో కూర్చున్న వాళ్ళు మనోళ్ళు ఎక్కడ ఉన్నారు? పూర్ణక, ఓ పూర్ణక,
3: ఆ రవి రారా, నీకోసమే చూస్తున్నా.
2: వస్తున్నా. ఇద్దరు కూర్చుండి ఏం చేస్తున్నారు? పొలంలో ఆకులు కనబడుతున్నాయి, కట్టెలు కనబడుతున్నాయి, వంటలు ఇట్లా చేస్తున్నారు. ఏంది అమ్మా, అవు పూర్ణక, ఇవన్నీ ఏంది ఇట్లా ఆకులు పరుచుకున్నారు ముందట, ఏం చేస్తున్నారు? ఏంది
3: అబ్బా రవి, వచ్చినా నీకోసమే చూస్తున్నాం. అప్పటిసారి నీ ఎప్పుడత్తవా ఎప్పుడత్తవా అని ఫోన్ చేద్దామంటే ఇద్దరం ఫోన్ ఇంటికి అన్న పెట్టి వచ్చినాం.
2: ఏంది ఆకులు మొత్తం పరిసిరు పొలంలో, ఏం చెప్తురు? ఏంది
3: నాకేం తెలుసు రవి, పూర్ణకే చెప్తా చేయాలి కదా. నాకు వారం రోజుల కింద చెప్పింది మన ఊళ్ళగా, చెరుగట్లు ఎంబట కాళ్ళగట్లు ఎంబట చెట్లున్నాయి కదా, కింద రాళ్ళ ఆకులన్నీ

0: నింపుకొని తీసుకురమ్మన్నది ఏంటికో ఏమో మరి నాలుగు రోజుల నుంచి తెచ్చి పడేసిన మరి ఇవన్నీ తీసింది ఇప్పుతున్నది ఏం చెప్తావు ఏమో పూర్ణక ఇప్పింది తినాలి కదా రవి మనం.
1: పూర్ణక ఇవైతే నువ్వే చెప్పాలా ఇవన్నీ ఏంది ఏం చెప్తుర్రు.
2: ఆ రవి ఆలోచించు ఇవన్నీ మరి ఎందుకు తెప్పించానంటావు నువ్వు.
1: పూర్ణక ఇవన్నీ చూస్తే నా లెక్కతో నువ్వు ఎరువు తయారీద్దాం అనుకుంటున్నావు గంతే కదా.
2: ఆ రవి నువ్వు కరెక్టే చెప్పినావు నేను అనుకున్నట్టుగానే నువ్వు ఆలోచించినావు. మన రైతులకు ఏదైతే అవసరమో అది ఆలోచిస్తావు ఆ విషయాలన్నీ కూడా నువ్వు సరిగ్గా చెప్తావు. మన లలిత ఏమో ఏదన్నా మనం చెప్పినామనుకో పని ఆ పని చేస్తుంది చేయదని కాదు కానీ ఎందుకు చేస్తున్నాము మరి దీనికి సంబంధించి ఒక కొత్త ఆలోచన చేద్దామని ఆలోచించదు ఇదే బాధ లలితతోని.
0: ఏంటి పూర్ణక గట్లంటావు మొత్తం తీసి పాడేస్తారు నన్ను మీరంటే ఇంత చదువుకున్నారు నాలుగు విషయాలు తెలుసుకుంటారు గిట్లా చేద్దాం గట్లా చేద్దామని అని అంటారు ఆలోచించి చేస్తారు మరి నాకేం తెలుస్తుంది. మీరు అన్ని చెప్పినా అయితే నేను ఎట్లన్నా చేస్తూనే ఉంటా అయినా చెప్తే చేసేటోళ్ళు ఉండాలి కదా పూర్ణక్క. చెప్పేటోళ్ళు మాస్తూ ఉంటారు కానీ చేసేటోళ్ళు ఉంటారా. నేను మీరు ఏవి చెప్పినా కానీ అవి ఎంత మంచిగా చేసుకుంటున్నా ఒక్కరోడన మెచ్చుకునే మెచ్చుకోవు ఎప్పుడు చూడు రవినే మెచ్చుకుంటావు. ఇక రవి అంటే చదువుకున్నాను నాలుగు విషయాలు తెలుస్తాయి నాలుగు దిక్కులు తిరుగుతాడు సార్లను కలుస్తాడు ఆఫీసులలోకి పోతాడు చూస్తాడు అన్ని ఆయనకు తెలుస్తాయి. నాకు ఇక నువ్వు ఒక్కదానివే కదా చెప్పేది వాళ్ళు చెప్తారు.
2: తెలివా తెలియదు అనుకుంటేనే నన్ను కడిగి పారేస్తా ఉంటావే నువ్వు ఎప్పుడు చూడు. నిజమే నువ్వు అన్నమాట చాలా బాగా చెప్పినావు. చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ చేసేవాళ్ళే తక్కువ మంది ఉంటారు. నువ్వు ఏ పని చెప్పినా ఆ పని చేస్తావు అందుకే నువ్వంటే నాకు అంతకన్నా ఇష్టం. కాబట్టే కదా ప్రతి విషయానికి నిన్ను పిలుస్తాను ముందు కానీ రవిని పిలుస్తానా చెప్పు నేను.
0: అయితే కానీ ఆ పిల్లలు అక్కడ నీళ్లు నీళ్ళు దూపంటే దూపెత్తుంది.
1: నువ్వు చేసిన పని దానికి మన నీళ్ళు తాగడం ఒకటి.
0: ఆ పిల్లగా గట్ల అంటావు నువ్వేమో ఇప్పుడే దమ్ము ఏగ పోసుకుంటే ఏగ పోసుకుంటా వస్తుంది. ఎంతసేపే మేము ఇడ పని చేయబట్టి దూపగమ్మటి కాదా నీళ్ళు ఇమ్మంటే కూర్చున్న తాటికెళ్ళి లేస్తలేడు నీ సోమరి పోస్తల్లగుండా. పూర్ణక్కనేమో లవ్ మెచ్చుకుంటది రా ఈ మంచివాడు మంచిగా ఆలోచిస్తాడు మస్తు పని చేస్తాడని ఇంకా నీళ్ళు ఇమ్మంటే శాతనైతే లేదు.
1: ఇవో లలితక్క సోమరి పోతులని చెప్పాట తీసేయకు. సోమరి పోతుల దగ్గరనే దిమాగ్ బాగుంటది కుసుమ దగ్గరనే ఉన్న పని ఈజీగా ఎట్లయ్యాలని చెప్పి ఆలోచన చేస్తారు అందుకోసం సోమరి పోతులు ఉండాలి.
2: రవి అవన్నీ మాటలు చెప్పే బదులు అది అడిగినప్పుడు దానికి నీళ్ళు ఇవ్వడానికి ఏం బాధ నీకు.
1: ఇవ్వ లలితక్క కడుపుండ నాకు. పూర్ణక్క ఇప్పుడు చెప్పుగా ఇప్పుడు ఈ ఆకులతో చేసేది ఒక్కటి సరిపోతుందా లేకపోతే ఇంకేం చేయబడుతుందా మనం పొలానికి బలమేనికి.
2: అదే రవి ఇది పచ్చి ఆకు ఎరువులతో మనం తయారు చేసుకునేది కాబట్టి దీని ఇది సేంద్రియ ఎరువులాగానే పనిచేస్తుంది. కాకపోతే ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఇది ఒకటే కాకుండా ఇంకా రకరకాలు ఉంటాయి. అందరు రైతులు చేసుకునేది పశువుల పేడ ఎరువు అయితే మనకు అందరికి తెలుసు కదా అదొకటి చేసుకుంటారు అట్లానే ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట.
1: అవపూర్ణక్క ఇప్పుడు నువ్వు ఈ ఒక్క పచ్చాకు ఎరువు కాకుండా ఇంకా వేరే వేరే అన్నావు కదా అది మళ్ళా నేను అడుగుతా గాని ఇప్పుడు ఈ పచ్చాకు ఎరువులలో ఏ ఆకులు తెమ్మన్నావు నువ్వు. మరి ఇప్పుడు లలిత ఏం తీసుకొచ్చింది. లలిత ఇప్పుడు నీకు బాగా గుర్తుంటారు అన్నావు కదా ఇప్పుడు ఏమేమి తెచ్చినా నాకు చెప్పొకసారి మర్చిపోకుండా ఉన్నావాళ్ళు చూద్దాం ఒకసారి.
0: అగో రవి గట్లంటావు నేను చేసిన పని నాకెరకుండదా. పూర్ణక చెప్పినట్టే తీసుకొచ్చిన నేను కానుగాకు తెచ్చినా తూటాకు తెచ్చినా తంగిడాకు తెచ్చినా యాపాకు తెచ్చినా జిల్లెడాకు తెచ్చినా ఇగో రెండు పేర్లు చెప్పింది ఆ పేర్లు అయితే నాకు ఎరకలేదు. అక్కడ మన చెరువు కట్ట మీద ఉంటే ఆ చెట్ల గడికి అవి కూడా తీసుకురా అన్నది. అవిట్లా పేర్లు అయితే తెలియదు కానీ రవి అవి కూడా తీసుకొచ్చిన మరి అవి ఏం పేర్లు పూర్ణక చెప్తుంది నాకు తెలియదు.
2: ఆ రవి చూడు లలిత ఎంత బాగా చెప్పిందో ప్రతి ఆకు గురించి. మరి ఇప్పుడు తెలియదన్న ఆకులు ఏంటి అంటే ఈ మధ్య మనం వాడుతున్నాం కదా రైతులందరూ కూడా పెడుతున్నారు ఇది గ్లైసీడియా అనే మొక్కలు ఆ ఆకులు కూడా తీసుకురమ్మని చెప్పినా అట్లనే గుర్రపడే ఆకులు కూడా తెమ్మని చెప్పిన అవి రెండు పాపం లలిత అర్థం కాలేదు అది చెప్పలేకపోయింది.
1: ఆహా గట్లనా. మరి ఇప్పుడు పూర్ణక్క ఇది కాకుండా మరి వేరే రకం ఎరువులు తయారు చేసుకోవచ్చు అన్నావు కదా మరి ఏమేమి ఎరువులు తయారు చేసుకోవచ్చు మనం.
2: అవును అవి రకరకాలు ఉంటాయి ఈ సేంద్రియ ఎరువులు. మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు అంటే ముందు పశువుల పేడతో మనం తయారు చేసుకుంటాం రైతులందరం అది అందరికి తెలిసిందే. అట్లనే కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు అట్లనే జీవాల ఎరువు తయారు చేసుకోవచ్చు కోళ్ల ఎరువు ఇంకా పచ్చి రొట్టె ఎరువులు చెరుకు మడ్డి ఇక మనం ఇప్పుడు తయారు చేస్తుంది పచ్చి ఆకు ఎరువులు. మన భూమిలో సారం అంత పోయిందని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరు రైతులు కూడా ఇది మొదలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు మన పెద్దోళ్ళు చేసినాయే ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం వచ్చిందని మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం చేయడం మొదలు పెట్టినాం మళ్ళీ.
1: అవు పూర్ణక ఇప్పుడు దాకా నువ్వు మస్తు ఎరువుల గురించి చెప్పినావు అవన్నీ కొద్దిగా గొప్ప నాకు తెలుసు కానీ ఈ బయోగ్యాస్ తో మనం ఎరువెట్ట తయారు చేసుకుంటాం అంటే బయోగ్యాస్ నేను ఒక ఊర్లో చూసిన వాళ్ళు వంట చేసుకోవడానికి వాడుకుర్రు మరి దాని నుంచి ఎరువెట్లు వస్తుంది.
2: అయితే రవి బయోగ్యాస్ అంటే ఏంటంటే చిక్కగా తయారు చేసిన పశువుల పేడ ద్రావణాన్ని మనం కొన్ని రోజుల పాటు ట్యాంకుల్లో గాలి తగలకుండా మురుగబెడతాం కదా మురుగబెట్టినప్పుడు సూక్ష్మ జీవులతోని ఒక వాయువు అనేది వెలువడుతుంది అనమాట దాన్ని మనం గోబర్ గ్యాస్ అంటాం.

0: మనము ఆ వచ్చే వాయువుని గ్యాస్ లాగా వాడుకుంటాం కదా, వాడుకున్నాక మిగిలిపోయినటువంటి పేడ ఉంటది కదా, అదే మనము సేంద్రీయ ఎరువులాగా వాడుకుంటాం అన్నమాట పొలాల్లో.
1: ఈ పెండతో గోబర్ గ్యాస్ తయారు చేసుకున్నాం కదా, ఆ మిగిలిపోయింది మనం పొలం చేసుకుంటే అది మన బలమవుతుందా లేకపోతే గంతేనాదిగా?
0: ఎందుకు బలం ఉండదు రవి, చాలా బలం ఉంటది. ఇందులో 50-60% మిథేన్ ఉంటది, 30-40% బొగ్గు పులుసు వాయువు ఉంటది, 10% హైడ్రోజన్ ఉంటది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది మనకు మంచి సేంద్రీయ ఎరువులాగా ఉపయోగపడుతుంది అనమాట.
2: గ్యాస్ గ్యాస్ గ్యాస్ అంతా కలిగిండ్రు, పేడనే లేదు ఎడికలే తయారు చేస్తారు పూర్ణక గ్యాస్. ఉన్న బర్రెలన్నీ అమ్మేసుకుంటున్నారు, ఒక్కళ్ళన్న బర్రెలనే సాగుతలేరు. మన ఊళ్ళో ఎన్నిగానం ఉండే బర్రెలు అప్పట్లో చూస్తే, ఇప్పుడు చూడు ఇంటికి ఒక్క బర్రె లేదు, ఎడికలే తీసుకొస్తారు పెండయ్య అట్లా తయారు చేసుకుంటారు.
0: అందుకేనే లలిత పాడి పంట అన్నారు, పాడి ఉంటేనే పంట ఉంటదని అర్థం. అది రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్న విషయాలు కాబట్టి మరి శాస్త్రవేత్తలైనా గానీ అధికారులైనా గానీ పశువుల్ని పెంచండి పెంచండి అంటున్నారు. ఎందుకంటే మరి మన పంటలు బాగుండాలంటే పాడి ఉండాలి. ఏం చేస్తాం మరి, రైతులు మాత్రం ఏవేవో కారణాలు చెప్తున్నారు పశువుల్ని పెంచమంటే.
1: ఏం చెప్పాలా పూర్ణక్క, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సమస్య గట్లని చెప్పి మస్తు మంది పశువులు పెంచుతలేరు.
2: రవి, సమస్యలున్నాయి పశువులు పెంచుతలేరు అందరు అని అంటున్నావు నువ్వు, సమస్యలు ఎప్పుడు ఉంటాయి మరి రైతులకు? మరి ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా, బర్రెలు లేకపోతే మరి పంటలు ఎట్లా పండుతాయి? కావాలి కదా మరి పెండ అయితే, పెండ లేకపోతే మరి ఎరువు ఎట్లా వేసుకుంటారు? ఆనలు వడంగానే పసుపు ఇత్తనం మెత్తుతారు, మరి అందులో ఇప్పుడు లారీలు తెచ్చిపోయాల బర్రెల పెండ, మరి ఎడికెళ్ళి తీసుకొస్తారు? ఏదో ఒకటి ఆలోచించుకుంటే కదా మరి ఎట్లా చేస్తే కరెక్ట్ అవుతుంది, ఎట్లా చెయ్యాలా ఏం కథ అని ఆలోచించుకొని చేసుకోవాలి. మొత్తానికి పెంచకుండా ఉంటే ఎట్లా? అది కాకుండా ఇప్పుడు మళ్ళీ పూర్ణక చెప్పే ఎన్ని ఎరువులు చెప్పింది, ఆ ఎరువులలో ఏదో ఒకటన్నా వేసుకోవచ్చు కదా. ఏ ఒకటే దాన్ని పట్టుకొని కూర్చుంటాం అనంటే ఏడికెళ్ళి అవుతుంది. భూమిలో ఏమో ఎరువులు వేసి వేసి వేసి భూమిలో సారం లేకుండా వేస్తురనేమో మన ఆఫీసర్ వాళ్ళు వచ్చి అంటున్నారు. మరి ఇట్లా వేసుకుంటేనే కదా మరి భూమికి బలం ఉంటది, పంటకు బలం ఉంటది.
0: రవి చూసినావా, లలితకు తెలవదు తెలవదు అని మన ఇద్దరం అంటాం గాని ఎంత మంచి చెప్పింది. అంటే సమస్యలు అనేవి ఎప్పటికుంటే సమస్య నుండి పరిష్కారం వెతకాలి అనేది లలిత ఉద్దేశం.
1: అవుపూర్ణక, ఇప్పుడు సమస్య ఉంటే సమస్యను ఎట్లా తీరు పరిష్కారం చేసుకోవాలంటివి. మరి ఇప్పుడు మనకు పెండ దొరకకపోయాయి, పెండ లేకపోతే వేరే ఎరువులు తయారు చేసుకోవచ్చు అన్నో, అదే ఇప్పుడు బయోగ్యాస్ అంటివి లేకపోతే కంపోస్ట్ ఎరువన్నో మళ్ళీ కోల్ ఎరువన్నో అవి అన్నో గానీ దాని గురించి మొత్తం ఏం చెప్పపోతివి?
2: ఏ ఊకో రవి, నీకైతే ఎప్పుడు ఆగమే, చెప్పకుంటే ఏం చేస్తుంది? ఊకే అది చెప్పుడు ఇది చెప్పుడు అనుడు కాదు, ఆకలి అవుతుంది పూర్ణక, ఎప్పుడు ఇంటికి వచ్చినా గానీ ఇంత కడుపులు ఎంకుతుండే, ఏమైందేమో ఆగమగం నుక్కొని వచ్చింది అయిపోయా. ఆకలి అంటే ఆకలి అవుతుంది పూర్ణక్క నాకు. ఈ రవేనా వచ్చేటప్పుడు జరగ అక్కడికి వెళ్ళి ఏమైనా కొనుక్కొని అత్త అయిపోతుండే కదా, ఎప్పుడు చేతులు ఉప్పుకుంటే వస్తాడు వాళ్ళని ఏమైనా పెడితే మంచిగా తిందామని. ఏమైతుంది ఏమైనా కొనుక్కొని వస్తే? ఇప్పుడు ఆకలి అవుతుంది అంటే కూడా నువ్వు పోయి తీసుకొచ్చేటట్టు లేవు గాని. పూర్ణక్క ఇక చెప్పు, ఏం చెప్తావు?
0: లలిత నీకు ఒక మాట చెప్తాను, నీ కడుపు నిండిపోతుంది. నేను మొన్న ఏదో ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గర పోయిన ఉంటే, మీకేం సమస్య లేదు ఏం లేదు, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు గానీ మీ స్నేహితుల్ని కలవండి అప్పుడప్పుడు అన్నాడు. ఆ మాటనే నాకు నిజంగా చాలా సంతోషమైంది. ఈ మాట వింటే నీ కడుపు నిండుతుంది అనుకుంటున్నా నేనైతే.
2: నిజం పూర్ణక్కను అన్నదైతే, ఎప్పుడైనా గానీ మన ముగ్గురం కలిసి ఇట్లా మాట్లాడుకుంటే మనసంతా ఇట్లా తృప్తిగా అనిపిస్తుంది. మన సుఖం మాట్లాడుకుంటాం, కష్టం మాట్లాడుకుంటాం, నాలుగు విషయాలు తెలుస్తుంది, గమ్మత అనిపిస్తుంది.
0: ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, బయోగ్యాస్ తో తయారైన వ్యర్థాలను వాడుకొని కూడా మనం ఎరువులాగా వాడుకోవచ్చు అనుకున్నాం. ఇక పశువుల పేడైతే మనకు అందరికి తెలిసిందే, అట్లనే కంపోస్ట్ ఎరువు అని కూడా ఒకటి మనం తయారు చేసుకోవచ్చు లలిత. ఇది ఎంత బాగుంటదంటే, ఎత్తైన ఒక ప్రదేశంలో 1 మీటర్ లోతు, 1 మీటర్ వెడల్పు, ఇక మనకి ఎంత కావాలంటే అంత లోతు, పెద్దగా ఒక గొయ్యి తవ్వుకోవాలి. తవ్వుకొని అందులో పొలంలో దొరికే చెత్త అంతా కూడా మనం ఆ గొయ్యిలు వేస్తా పోవాలి. అట్లనే ఏం చేయాలంటే మధ్య మధ్యలో పేడ కలిపిన నీళ్ళని కూడా మనం దాని మీద చల్లుతూ ఉండాలి. అయితే ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 8-10 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ మనం తీసుకోవాలి, ఒక్కొక్క పొరలో వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఈ గొయ్యి తవ్వుకున్నాక 30 సెంటీమీటర్ల మందం పొరల్లాగా మనం చెత్త వేసుకుంటూ పోతున్నాం కదా, అట్లనే పేడ కలిపిన నీళ్ళని చల్లుతా ఉన్నాం. అట్లనే ఈ 8-10 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ తెచ్చుకొని ఒక్కొక్క పొరలో వేసుకుంటూ పోవాలి. అట్లా మనము భూమి మట్టానికి వచ్చే వరకు, అంటే 1/2 మీటర్ ఎత్తు వరకు ఇట్లా చెత్త నింపుకుంటూ పోవాలి. తర్వాత ఏం చేయాలంటే పైన అంతా మంచి పేడ మట్టితోని అలకాలి, దాన్ని అంతా అలకేసి 3-4 నెలలు ఉంచినాం అనుకో, అది మంచి కంపోస్ట్ లాగా తయారైతుంది అనమాట. దీన్ని మనం పొలాల్లో వాడుకోవచ్చు. ఇది ఎంత సులువు చూడు లలిత, ప్రతి రైతు కూడా తయారు చేసుకోగలిగేటటువంటిది ఇది. అట్లనే ఏ మాత్రం కూడా పెద్ద ఖర్చు లేదు, ఏం లేదు దీనికి.
2: పూర్ణక్క మంచిగా ఉన్నది మరి ఇది, మరి గీత వేసుకున్నందుకు ఏమైతుంది మనుషులకు?
0: అవును లలిత, ఇంత చిన్న విషయాలు మనము అర్థం చేసుకుంటే చాలా పెద్ద విషయాలు అయిపోతాయి అవి. మరి భూమిలో సారం అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది, మరి నీళ్లు కూడా అయిపోతున్నాయి. ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మన పొలాల్లో మనం వేసే రసాయన ఎరువుల వల్లనే ఎన్నో తప్పులు చేస్తున్నాం మనం. ఇంతకు ముందు కూడా నేను చెప్పినా కదా నీకు.
2: నువ్వు చెప్పింది మర్చిపోతున్నా పూర్ణక్క. నేను
1: గంతేనా లలిత, నువ్వు గీడుండి ఇట్లా మాట్లాడుతున్నావు, పట్నం గిట్లా పోతే అంటే నీకు వీల్చుకుంటానికి గాలి కూడా చక్కగా దొరకది. ఊర్లుండి మనం ఇంత మంచి ఊరు కాపాడుకుంటాం, పట్నంలో చూస్తే అంటే ఏ మూల చూసిన అడుగు అడుగున నీకు ప్లాస్టిక్ కవర్ కనబడుతుంది. ఇక మనుషులు వేసే తప్పుడుతోనే మన వాతావరణం మొత్తం ఖరాబ్ అయిపోయింది. వర్షాల టైంలో ఎండలు కొడుతున్నాయి, ఎండల టైంకి వర్షాలు పడుతున్నాయి. ఇక ఇట్లా అయితే మనం వ్యవసాయం ఎట్లా చేస్తామో ఏమో.
0: మీ ఇద్దరికి ఎట్లయితే అర్థమైందో అందరు రైతులు కూడా ఇట్లా అర్థం చేసుకోవాలి. అందరు రైతులే కాదు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లా వాతావరణాన్ని మనం బాగుంచితే మనం అందరం బాగుంటాం, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన పంటలు బాగుంటాయి, మన భూములు కూడా బాగుంటాయి. అయితే రవి, నువ్వు ఒక విషయం గమనించినావు ఇవాళ, ఎప్పుడు మనం లలితని సేంద్రీయ ఎరువు వాడుకోవాలి వాడుకోవాలంటే మన ఇద్దరితోనే అసలు కలవని కలవకపోతుండే లలిత. మనకే అన్ని విషయాలు చెప్పింది ఇవాళ లలిత.
1: అవుపూర్ణక్క, నువ్వు వారం వారం కొత్త విషయాలు చెప్పబడుతుంది, అవన్నీ వినాము హుషారైపోయింది.
0: ఇందాక అనుకున్న ఎరువుల్లో ఇంకొక రెండు మనం మర్చిపోయినాము. అదేంటంటే ఈ కోళ్ల ఎరువు ఒకటి వాడుకోవచ్చు మనం పొలాల్లో, దాంతో కూడా మన భూసారం మంచి పెరుగుతుంది, పంటలకి చాలా మంచి దిగుబడి వస్తుంది మనకి. అట్లనే పచ్చి రొట్టె ఎరువులు అయితే నీకు తెలిసిందే, మన జీలుగ జనుము, అలసంద, పిల్లి పెసర, పెసర, మినుము ఇవన్నీ కూడా మనం పొలాల్లో చల్లుకొని భూమిలో కలియదున్నేసుకుంటే మనకి అట్లా కూడా చాలా మంచి భూసారం లాగా పనిచేస్తుంది అవి. ఇట్లా రైతులందరూ కూడా వాళ్ల వాళ్లకు అందుబాటులో ఉండేటటువంటి ఎరువులను తయారు చేసుకుని వాడుకుంటే మరి భూములు ఆరోగ్యంగా ఉంటాయి, మనం ముందు తరాల వాళ్లకు కూడా మంచి భూమిని ఇచ్చిన వాళ్ళం అవుతాం.
1: లలిత, పూర్ణకి చెప్పిన అన్ని ఇన్నావు కదా, అన్ని ఆగిపెట్టుకోవాలి. అప్పటి ఆకలాకలు అంటున్నావు కదా, మనం ముగ్గురం కలిసి మా ఇంటికి పోదాం. ఎప్పుడు తినడు కాదు పెట్టాలన్నావు కదా, మా ఇంట్లో తిని గ్రామ పంచాయతీలో ఇలా తోలుబొమ్మల ఆటలు ఉంది చూద్దాం, బాగా తినాలి పా పోదాం.
2: అబ్బా ఎన్ని రోజులైంది రవికి మాటిని, తోలుబొమ్మల ఆట అంటే ఎప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు పోతుంటిమి ఊళ్ళో ఆడతంది కస్తే. ఆ రోజులన్నిటి పోయినాయో ఏమో, అయినా కానీ మనంలోకి ఇది కొత్తగా ఎన్నెళ్ళేంది బానే ఆడిపిస్తురు.
1: అదేంటంటే లలిత, ఇప్పుడు సేంద్రీయ ఎరువులు మనం అందరికి చెప్తున్నాం కదా వేసుకోవాలి, ఇంతకు ముందు మన తాతలు ముత్తాతలు వాడిర్రు, మళ్ళా మనం వాడుతున్నాం కదా ఇప్పుడు. అది ఎట్లనో మన జానపదాలు ఏవైతే ఉన్నాయో అందరు మర్చిపోయారు. మన తెరవాలన్నా మునుతర తెరవాలన్నా అవి ఎట్లను మనం బతికించుకోవాలి, అందుకోసమనే గ్రామ పంచాయతీలో ఆ వాడిపోయాలని చెప్పి నిర్ణయం చేశారు.
2: ఎన్ని గంటలకు ఉంటుంది ఇంకా మరి నేనైతే వస్తాను, నాకైతే ఇప్పుడే ఆకలి అవుతుందని ఎప్పుడు పోను ఎప్పుడు అంట వేసుకున్నా. ఆవు కానీ మీ ఇంటికి రమ్మను కదా తిద్దాకు, ఇక అటే పోయి అక్కడికి వెళ్ళి అటే పోదాం.
0: మంచి చెప్పినవు రవి, మరి మీ ఇంటికి వెళ్ళి కూడా చాలా రోజులైంది. లలిత నడు వెళ్దాం, రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి సాయంత్రం గ్రామ పంచాయతీకి వెళ్దాం.
3: మీరింతవరకు రైతన్న జరపైలం ముచ్చట్లు విన్నారు.

కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సినీ గీతాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి, నువ్వే కావాలి చిత్రం కోసం. జయచంద్రన్, చిత్ర మరియు బృందం పాడిన పాట. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మర్యాద రామన్న చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గీతా మాధురి పాడిన పాట విందాం. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహించబడేటువంటి గగన విజయమైనటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, పాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట పెళ్లి కానుక చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. మరి వీరి కోరికపై పెళ్లి కానుక చిత్రం నుండి ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్.
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
3: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: విరామానంతరం తిరిగి అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాట మహారాజు చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బెంగి గణేష్, రజని, జయ, బెంగి కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాహుల్, భాగ్యవీర్, నాగమణి, సంధ్యారాణి, భూదేవి మరి వీరందరి కోరికపై మహారాజు చిత్రం నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

మీరు విన్న పాట యజ్ఞం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషల్ ఆలపించింది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాన్విక, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీకాంత్, శ్రీనివాస్, సన్నీ, భాగ్యవీర్ మరి వీరందరి కోరికపై మీరు విన్నారు యజ్ఞం చిత్రం నుండి పాటను. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా వివిధ హార్మోన్ లోపాల వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

మీరు విన్నా పాట ప్రతిరోజు పండగే చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ కంటి సమస్యలు, మోతిబిందు, క్యాటరాక్ట్, రెటీనా సర్జరీ మొదలైన వాటి గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట గండికోట రహస్యం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురానుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కల్లిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపల్లు, వంకరపల్లు, క్లిప్ ట్రీట్మెంట్కు ఇంకా ఇంప్లాంట్స్ గురించి ప్రముఖ దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. ఇప్పుడు విందాం మరో లలిత గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు, 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలనపై 6వ భాగం, యువశక్తి శ్రీ మన్సుఖ్ మాండవీయ యువజన వ్యవహారాల మరియు క్రీడల శాఖ మంత్రి గారి ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 11:45 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాన్ని సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.